ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 13వ రోజు. శ్రోతలకు శుభోదయం.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్షే మీ వివి లక్ష్మి. నిలయంలో సమయం 6:11. చక్కగా ఓ చక్కటి గణపతి పాటతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మీకోసం బోరెడన్ని ముచ్చట్లతో మీ లక్ష్మి మీకోసం సిద్ధంగా ఉంది. మీరు రెడీగా ఉన్నారా? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో తో జీవితం రంగులమయం. మీలో ఎంతమందికి కర్మన్ఘట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామివారి గురించి తెలుసు? కర్మన్ఘట్లోని శ్రీ ధ్యానాంజనేయ స్వామివారి ఆలయం ఎక్కడో లేదండి, మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో ఉన్న అత్యంత ప్రాచీనమైన అలాగే ప్రసిద్ధ ఆంజనేయ స్వామివారి దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయానికి సుమారుగా 12వ శతాబ్దానికి చెందిన చారిత్రక నేపథ్యం ఉందని భావిస్తూ ఉంటారు. అలాగే కాకతీయ రాజుల కాలంలో ఈ ఆలయం నిర్మించబడినట్లుగా స్థానిక విశ్వాసాలు చెప్తూ ఉన్నాయి. అయితే కర్మన్ఘట్ అనే పేరు వెనుక కూడా ఒక ప్రసిద్ధ కథ ఉంది తెలుసా? ఒకసారి మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించారట. ఆలయం లోపల నుండి కర్మన్ఘట్ అంటే మనస్సును దృఢంగా ఉంచు అనే గంభీరమైన స్వరం వినిపించిందని దానిని దైవ సంకేతంగా భావించి ఆలయాన్ని ధ్వంసం చేయకుండా వెనుతిరిగాడని భక్తులు విశ్వసిస్తారు. ఇక ఆ సంఘటన తర్వాత ఈ ప్రాంతానికి కర్మన్ఘట్ అనే పేరు వచ్చిందని చెప్తారు. ఈ చారిత్రక విశ్వాసం కారణంగా ఆలయం మరింత ప్రాచుర్యం పొందింది. ఇక్కడ కొలువై ఉన్న ధ్యానముద్రలోని ఆంజనేయ స్వామివారి విగ్రహం ప్రశాంతంగా భక్తితో

ఆధ్యాత్మిక శక్తిని ప్రతీకగా భావించబడుతూ ఉంటుంది. ధైర్యానికి ప్రతీకనే ఆంజనేయ స్వామి. ఆయన పేరు తెలుసుకుంటే చాలు, ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కంత ధైర్యం అనేది మనకి తోడవుతూ ఉంటుంది కదా. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జీ మీ వివి లక్ష్మి. మనం ఇప్పటివరకు చెప్పుకున్న శ్రీ ధ్యానాంజనేయ స్వామివారి ఆలయ నిర్మాణ శైలి దక్షిణ భారతీయ దేవాలయ సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఇక ప్రధాన గర్భగుడిలో ధ్యానముద్రలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారండి. ఇక ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీరాముడు మరియు సీతాదేవి, లక్ష్మణుడు, వినాయకుడు, నవగ్రహాలు, శివపార్వతులు, అయ్యప్ప స్వామివారి అనేక ఉపాలయాలు అక్కడ ఉన్నాయి. ఇక ఉదయం నుంచి రాత్రి వరకు కూడా జరిగే నిత్య పూజలు, అభిషేకాలు, అర్చనలు, హారతులు భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలో ముంచెత్తుతాయి. మనం ఒకవేళ ఆ దేవాలయాన్ని దర్శించుకున్నామే అనుకోండి, ఓ చక్కటి అనుభూతిని పొందొచ్చు. ముఖ్యంగా మంగళవారం మరియు శనివారం రోజుల్లో అయితే భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. హనుమాన్ జయంతి సందర్భంగా చెప్పనవసరమే లేదు. ప్రత్యేక అలంకరణలు, మహాభిషేకాలు, ఊరేగింపులు, అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇక ఆలయంలో ఉండే వేద పారాయణాలు, సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీసా పఠనం వంటి కార్యక్రమాలు కూడా ప్రతిరోజు నిరంతరం నిర్వహించబడుతూ భక్తులను ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తూ ఉంటాయి. ఇక నేటి కాలంలో కర్మాన్ఘట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామివారి ఆలయం కేవలం ఒక పూజాస్థలమే కాకుండా విశ్వాసానికి, సంస్కృతికి, ఆధ్యాత్మికతకు ఒక ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది. ఇక తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మరియు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా సరే, పరీక్షలు, ఉద్యోగాలు, ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు, ఇలా వారి వారికి సంబంధించిన కోరికలను కోరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రశాంతంగా మనస్సుతో జయ హనుమాన్ అన్నమాట. ఇక ఆయన్ని దర్శించుకొని వెనుతిరిగి స్వామివారిని దర్శించుకొని ఇంటికి వస్తే ఎంత చక్కగా ప్రశాంతంగా అనిపిస్తుందో తెలుసా? ఒక్కసారి దర్శించుకోండి, చక్కటి అనుభూతి ఉంటుంది. కర్మాన్ ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామివారి ఆలయంలో ఉంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: వారి ఇంకా వింటున్నారా బాలు ఎప్పుడు పోతావు రా ఊర్లో కొన్ని అక్క.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. బయటి వాతావరణం చాలా చక్కగా ప్రశాంతంగా కొనసాగుతుంది. అండ్ పొద్దున్నే లేవగానే సూర్యుడికి నమస్కారం చేయడం లేదా ఏదైనా దేవాలయానికి వెళ్ళి నమస్కరించుకోవడం అనేది సర్వసాధారణం, చాలామందికి అలవాటుగా ఉంటుంది. అది ఇంట్లో అయినా దేవాలయాల్లో అయినా సరే. కానీ భగవంతుడి అనుగ్రహాన్ని పొందే సులభమైన మార్గాల్లో భాగంగా దైవనామాలు ఉంటాయి, శ్లోకాలు ఉంటాయి, స్తోత్రాలు ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కటి కూడా పఠిస్తూ ఉంటాం. అవన్నీ భగవంతుడి రూపాన్ని, వైభవాన్ని చాటేవే. అయితే సమయానుభావంతో చాలామంది మహావేగంగా వాటిని చదువుతూ ఉంటారు. దాంతో అక్షర దోషాలు దొరకడం కానీ, అక్షరాలు స్థానం మారడం కానీ, కొత్త పదాలు వచ్చి చేరడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఫలితంగా ఆ స్తోత్రాల అర్థం కూడా మారిపోతూ ఉంటుంది. భగవంతుణ్ణి నిందించే ఆస్కారం కూడా ఉండొచ్చండు. అందుకే స్తోత్రాలను గురువు దగ్గర నేర్చుకుని వాటి అర్థాలను పూర్తిగా తెలుసుకొని వీలైనంత నిదానంగా చదవాలట. అక్షర దోషాలకు ఆస్కారం ఉందనుకున్నప్పుడు ఆ గ్రంథాన్ని ఎదురుగా పెట్టుకొని జాగ్రత్తగా చదవడం అనేది చాలా ఉత్తమం. అయినా కూడా అక్షర దోషాలు అనేవి వస్తున్నాయని అనుకుంటే చదవడం మానేయడమే మంచిదట. ఆ స్వామివారి నామాన్ని ప్రతిసారి ఎప్పుడైతే మనం జపించాలి అనుకుంటున్నామో అదే టైంలో స్వామివారి నామాన్ని జపిస్తూ ఉంటే చక్కగా ఉంటుందట. నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు నెమ్మదిగా నేర్చుకుంటే ఇంకా చక్కగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఏమంటారు? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన రామజోగయ్య శాస్త్రి అండ్ ఆలపించిన వారు రఘు దీక్షిత్. జనతా గ్యారేజ్ చిత్రం నుంచి రాక్ అండ్ బ్రో అంటూ ఒక చక్కటి పాట విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

సంగీతం హిమేష్ రేష్మియ, రచన వేటూరి సుందర్ రామూర్తి, ఆలపించిన వారు కమల్ హాసన్ అండ్ సాధన సర్గం. దశావతారం చిత్రం నుంచి ముకుందా ముకుందా అంటూ చక్కటి డివోషనల్ సాంగ్ విన్నారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

రోజు మనం తాగి నీరు మన ఆశయాల్ని దగ్గర చేస్తుందట. అవునండి, మనం రోజు ఉదయాన్నే లేవగానే కొంత మంచినీళ్ళు తాగి రోజును మొదలు పెడుతూ ఉంటాం. కానీ అదే నీటిని మన ఆశయాలని కలల్ని నిజం చేసుకుని సాధనంగా మార్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు. దాన్ని వాటర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఆడవాళ్ళు తమ రోజువారీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి, ఇంట్లోనో ఉద్యోగంలోనో సానుకూల దృక్పథాన్ని పెంచుకోవడానికి ఈ పద్ధతిని పాటిస్తున్నారు. ఎందుకంటే వాటర్ని ఎక్కువగా తాగడం వల్ల మనలో ఉన్న ఒత్తిళ్ళు అనేవి కూడా చాలా వరకు పోతాయట. అసలు ఏంటి టెక్నిక్ అంటే, మనం చేసేది చిన్న పని అయినా సరే మనసు దాని మీద లగ్నం చేయడం అన్నమాట. అంటే ఉదయాన్నే తాగే మంచినీళ్ళకి మన మనసులోని ఆశయాల్ని లక్ష్యాలని ముడిపెట్టడం ఏంటి, అసలు ఈ పద్ధతి ఏంటి అనుకుంటున్నారా? దీనివల్ల మెదడు అనుకున్న లక్ష్యం అనేది దిశగా అడుగులు వేయడం ప్రారంభిస్తుందట. దీనికోసం రెండు గ్లాసులు నీళ్ళు తీసుకుని ఒక గ్లాసులో నీళ్లు నింపి రెండోది ఖాళీగా ఉంచాలి. నీళ్ళున్న గ్లాసు మనకుండే సమస్యలు అనమాట. ఇక ఖాళీ గ్లాస్ ఏంటి అంటే మనం చేరుకోబోయే లక్ష్యం. ఇప్పుడు మొదటి గ్లాసులో ఉన్న నీటిని రెండో గ్లాసులోకి నెమ్మదిగా వంచేశారనుకోండి, అలా పోస్తున్నంతసేపు మన జీవితంలో ఇబ్బందులన్నీ పోయి పరిస్థితులు చక్కబడిపోతాయి అని అనుకోవాలి. అప్పుడు రెండో గ్లాసులో పోసిన నీళ్ళని తాగేసేయాలి. ఇలా చేయడం వల్ల మనలో ఉన్న ఆలోచనతో పాటు మనం రోజుని ఎలా ప్రారంభిస్తున్నాము అనేది, మన ఆలోచన ఎలా కొనసాగుతుంది అనేది కూడా కాస్త వర్కౌట్ అవుతూ ఉంటుందట. జీవితంలో వచ్చే సమస్యలకు భయపడకుండా పరిష్కారాల కోసం ఆలోచిస్తామన్నమాట. అంతే కదండి, మనలో ఆత్మని అంటే శ్వాసం పెరుగుతూ ఉంటుందంట. ఆత్మవిశ్వాసం అనేది ఉదయం లేవుగానే ఇంటి పనుల హడావుడిలో పడిపోకుండా మన కోసం కొంత సమయం కేటాయించామనుకోండి, నీళ్ళు తాగడం, ఇక మనసుకి కాస్త హాయిగా అనిపిస్తుంది. ఇలాంటివేవో పనికి వస్తాయా? మనం ఎన్ని ఆలోచించినా అరే ఈ విషయం గురించి ఆలోచించకూడదు అని అనుకున్నా సరే కొన్నిసార్లు మనసులోకి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వద్దనుకున్నా సరే బ్రెయిన్ అసలు వదిలిపెట్టనే పెట్టదు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం, మన పరిస్థితి ఏంటి అనేది మనకు తప్ప ఇతరులకు అర్థమవుతుందా చెప్పండి? ఇతరులు ఎన్నంటున్నా సరే వాటిని ఏం పట్టించుకోకుండా మన ఆలోచనలు కాస్త పాజిటివ్గా పని అవుతుంది, ఎన్నైనా పర్వాలేదు పని అవుతుంది, నేను బాగున్నాను, నేను బాగుంటాను, అంతే కదా మీరు బాగుంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో రెండవ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈ నెల 4వ తేదీలో హైదరాబాద్లో జరుగుతుంది. డిఓపిటి కార్యదర్శి రచన షా ప్రారంభించే ఈ భేటీలో ఆర్థిక నేరగాళ్లు, ఆస్తుల రికవరీ, పారదర్శకతపై చర్చిస్తారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, హైటెక్ సిటీ, మాధాపూర్, గచ్చిబౌలి, మెదీపట్నం, కొండాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, బేగంపేట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజగుట్ట, ఎల్బీ నగర్, చందానగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు

రకాల జలమయమయ్యాయి. పలు చోట్ల ఇళ్లలో కూడా నీళ్లు చేరాయి. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, సిద్దిపేట, రాజన్న, సిరిసిల్ల జిల్లా, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో వర్షం పడుతూనే ఉంది. డయాలసిస్ పేషెంట్లను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్పీడబ్ల్యూడీ చట్టం పరిధిలోకి తీసుకొచ్చి దివ్యాంగుల జాబితాలో చేర్చాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ లోక్సభలో కోరారు. నెలకు 12-13 సార్లు డయాలసిస్ చేయించుకునే రోగులు రవాణా తదితర ఖర్చులకు సుమారు 15,000 రూపాయల వరకు వెచ్చిస్తున్నారని, ఈ అంశాన్ని 377 రూల కింద పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా సాగుతోందని, బీఆర్ఎస్ లాగే ఈ సర్కార్ కూడా రాష్ట్రాన్ని దోచుకుంటోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు. విధి నిర్వహణలో ఉండి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన రాచకొండ కమిషనర్ టీఆర్ కానిస్టేబుల్ వి చరణ్ కుమార్ కుటుంబ సభ్యులకు డీజీపీ సివి ఆనంద్ 1 కోటి రూపాయల విలువైన బీమా చెక్ను అందజేశారు. గోదావరిలో వరదలు వస్తే చాలు, ప్రజల కష్టాలపై స్పందించాల్సింది పోయి రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు ప్రచారం చేయడం బీఆర్ఎస్ నాయకులకు అలవాటుగా మారిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జార్జు సమావేశం నిర్వహించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పలు అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి చర్చించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. సీతారామయ్య గారి మనోరాలు చిత్రంలో నుంచి ఒక పాట వినేమంతో మనం ఏం చేయాలి అనుకున్నా సరే, ఎలా ఉండాలి అనుకున్నా, మనకు లైఫ్కి ఏది నచ్చింది, ఎలా ఉంటున్నాము, ఏం చేస్తున్నాము అనేది మనకు బాగా ఐడియా ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, బయట బాగా వర్షం పడుతుంది, చల్లని వాతావరణం, ఏం చేయాలి? చక్కగా ఓ చాయ్ తాగాలి, చక్కగా ఓ వేడివేడిగా ఓ బజ్జీలో వేడివేడిగా ఏదో ఒక వస్తువులు పదార్థాలు చేసుకొని ఇలా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలా ఏదైనా చిన్న చిన్నగా మనకు అనిపించింది చేసుకుంటూ వెళ్తున్నాము అంటే పెద్దగా అనిపించింది చేయడానికి కాస్త సమయం పట్టదేమో అనిపిస్తుంది. ఏమంటారు? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
0: ఇప్పుడు మీకోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర ఆలపించిన ఓ చక్కటి పాట.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జీ మీ లక్ష్మి.

ఉదయాన్నే లేవగానే మన పనులు మనం కంప్లీట్ చేసుకొని హడావిడిలో ఆఫీస్కి వెళ్తూ ఉంటాం. సరైన డ్రెస్ కూడా దొరకదు, ఏది దొరికితే అది వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఓవైపు టైం అయిపోతూ ఉంటుంది, కావాల్సిన వస్తువులన్నీ వెతుక్కుంటూ కూర్చుంటూ ఉంటాం కదా. దీనివల్ల ఎంత సమయం వృధా అవుతుందో కదా. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే కొన్మారీ పద్ధతి అనేది పాటించనట. ఇదేంటి కొత్తగా అనిపిస్తుంది అంటే, ఇది జపనీస్ వాళ్ళదండోయ్. సాధారణంగా మనం ఇల్లు సర్దడం మొదలు పెడితే ఒక్కో గదిని సర్దుతూ వెళ్తూ ఉంటాం కదా, కానీ కొన్మారీ పద్ధతిలో గదితో సంబంధం లేకుండా వస్తువులను కేటగిరీ ఆధారంగా సర్దుతూ ఉంటారట. కేటగిరీయా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, అంటే మీరు ఏదైనా బాల్కనీ కానీ, సో ఫర్ ఎగ్జాంపుల్ వంటింటి కానీ ఇలా సర్దాలి అనుకున్నారే అనుకోండి, ఇంట్లో బట్టలన్నీ ఓ చోటికి తెచ్చుకోవాలి. అందులో వాడుకలో ఉన్నవి లేనివి వేరు చేసి అవసరమైన వాటిని మాత్రం ఉంచుకోనట. మామూలుగా మనం మడత పెట్టిన దుస్తులని బాక్సుల్లో పెట్టుకుంటూ ఉంటాం, ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాం. దీంతో వాటిని సులువుగా అంటే నిలువుగా ఉంచుతూ ఉంటాం కదా. దీనివల్ల అల్మారాలో ఏ డ్రెస్ ఎక్కడుంది ఏంటి అనేది సులభంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక డ్రెస్ను బయటకు తీసినప్పుడు మిగిలినవి నలగవు, చింద్రవందరం కూడా కావు. అయితే ఇది కేవలం దుస్తుల విషయంలోనే మాత్రమే కాదు, పుస్తకాలు, షూలు ఇలా ఇదే పద్ధతిలో సర్దుకోవచ్చుట. దీనివల్ల అవి వరుస క్రమంలో కనిపిస్తూ ఉంటాయి, ఇల్లు కూడా అందంగానూ కనిపిస్తూ ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు ప్రశాంతంగా ఉంటుంది? హడావిడిగా వెతుక్కొని అవసరము ఉండదు, అంత సమయాన్ని వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే ఇంట్లో ప్రతి వస్తువుకి ఒక నిర్దిష్ట స్థానాన్ని కేటాయించడం వల్ల ఏ వస్తువు ఎక్కడుంది అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. దాంతో అత్యవసర సమయంలో వెతికే పని అస్సలు ఉండదు, సమయం కూడా ఆదా అవుతుంది, ప్రశాంతత కూడా మనకి లభిస్తుంది. మీకు అవసరం అనిపిస్తున్నా అసలు ఈ పద్ధతి అనేది ఎలా ఉంటుంది? కేవలం బట్టల్ని మాత్రమే కాదు వరుసగా సర్దుకోవాలి అనేది, ఏ వస్తువునైనా సరే మనం ఎక్కడ పెట్టాం, ఇది ఎక్కడ ఉండాలి అనేది తెలిసింది అంటే అది ఎక్కడుంది ఏంటి అనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా. కేవలం మన ఇంట్లో మనకి మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న నలుగురు ఐదుగురు కూడా తెలుస్తుంది. నాన్న వాచ్ ఇక్కడే పెడతాడు, నాన్న షర్ట్ ఇక్కడే ఉంటుంది, నాన్న వస్తువులు ఇక్కడే ఉంటాయి, అమ్మ వస్తువులు ఇక్కడే ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో వస్తువు ఎక్కడుండాలి ఏంటి అనేది సరిగ్గా ఇదే ప్లేస్ అయి ఉంటుంది అంటే బెటర్, కానీ ఎక్కడ పడితే అక్కడేసాము అంటే చాలా కష్టం అండో. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

సంగీతం యువన్ శంకర్ ఆచార్య, రచన చంద్రబోస్, ఆలపించిన వారు సిద్ధార్థ్. ఓయ్ చిత్రం నుంచి ఓయ్ ఓయ్ అంటూ చక్కటి పాట విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్, ఎఫ్ఎం రెయిన్బో 101.9.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఒకప్పుడు ఆన్లైన్లో బట్టలు మాత్రమే ఆర్డర్ చేసేవాళ్ళం, మరిప్పుడు కూరగాయల దగ్గర నుంచి పప్పుల దగ్గర నుంచి అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఆన్లైన్లోనే దొరికేస్తున్నాయి. కాబట్టి ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటున్నాం కూడా, మార్కెట్కు వెళ్లకుండానే క్షణాల్లో మన ఇంటి ముందుకే వచ్చేస్తున్నాయి కదా. మరి వాటి ప్యాకింగ్లో వచ్చే బ్రౌన్ పేపర్ బ్యాగ్ని ఏం చేస్తున్నారు? వెంటనే పడేస్తున్నారా? పేపర్ అనుకుంటున్నారా? ఇంకేం చేస్తాం, చేతిలో పడేస్తామంటారా? కాస్త తెలివిగా ఆలోచిస్తే వాటిని తిరిగి వాడుకోవచ్చట. తెలుసా, మామిడి పండు, అరటి పండు, బొప్పాయి, అవకాడో వంటి పండ్లు సహజంగా పక్వానికి రావడానికి ఇవి ఈ పేపర్ బ్యాగ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఏవి పచ్చిగా ఉన్నా సరే ఎక్కువగా పండాలి అనుకున్నప్పుడు, పండుగ ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది వండడానికైనా తినడానికైనా అనిపించింది అనుకోండి, ఆ పేపర్ బ్యాగ్ని దాచండి. వాటిని ఈ పేపర్ బ్యాగ్లో పెడితే సరి, పక్వానికి వచ్చే క్రమంలో పండ్లు ఇథిలీన్ని సహజ వాయువుని విడుదల చేస్తాయి. ఈ కాగితపు సంచులు ఆ గాలిని బయటికి పోనివ్వకుండా ఆపి పండ్లు సహజంగా పండేలా చేస్తాట. ఇక ఫ్రిడ్జ్లో కూరగాయలు ట్రే కింద దీన్ని వేసి చూడండి ఒకసారి, తేమను వెంటనే పీల్చేస్తూ ఉంటాయి. పేపర్ బ్యాగ్ కదా, అంతేకాకుండా ఉల్లి కానీ బంగాళదుంపలు కానీ ఇందులో ఉంచితే త్వరగా మొలకలు కూడా రావు. అంతేనా, గిఫ్ట్ ప్యాక్ చేయడానికి కూడా వాడుకోవచ్చు. వింటేజ్ లుక్లో భలే అందంగా కనిపిస్తూ ఉంటాయి కదా, పైగా ఎకో ఫ్రెండ్లీ కూడా. ఈసారి ఆన్లైన్లో ఆర్డర్ ఏది వచ్చినా సరే ఆ పేపర్ బ్యాగ్స్ అనేవి కాస్త దాయడానికి ప్రయత్నించండి. ఎక్కువగా మడత పెట్టడానికి కానీ లేదా ఎక్కడైనా స్టోర్ చేయడానికి ఇబ్బంది కనిపించవచ్చు, కానీ పేపర్ బ్యాగ్ మనకి మన ఆరోగ్యానికి అండ్ హెల్దీగా ఫ్రెండ్లీగా నేచర్ ఫ్రెండ్లీ అనిపిస్తుంది కదా, ఏమంటారు? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో తో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్వదేశీ దర్శన్ 2.0 పథకం లక్ష్యాలు, తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధిపై ఎంపీ డీకే అరుణ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాతపూర్వకంగా లోక్సభలో సమాధానమిచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో ఈకో టూరిజం జోన్ అభివృద్ధికి 38 కోట్ల రూపాయలు, భువనగిరి ఫోర్ట్ ఎక్స్పీరియన్షియల్ జోన్ ప్రాజెక్టుకు 56 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. చిన్న కంపెనీలు, స్టార్టప్ల నమోదుపై ఎంపీ అరవింద్ ధర్మపురి ప్రశ్నకు కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా లోక్సభలో సమాధానమిచ్చారు. 5 ఏళ్లలో తెలంగాణలో 57,879 చిన్న కంపెనీలు, 8,135 స్టార్టప్లు నమోదయ్యాయని చెప్పారు. ఉత్తర తెలంగాణలో ఖేలో ఇండియా క్రీడా మౌలిక వసతుల కొరత ప్రతిపాదనపై ఎంపీ వంశీకృష్ణ గడ్డం అడిగిన ప్రశ్నకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య లోక్సభలో సమాధానమిచ్చారు. గత 3 ఏళ్లలో ఉత్తర తెలంగాణ నుంచి కరీంనగర్ జిల్లాకు సంబంధించి 3 ప్రతిపాదనలు వచ్చాయని, వీటిలో జమ్మికుంటలో 6.5 కోట్ల వ్యయంతో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఏర్పాటు ప్రాజెక్టు కామందని తెలిపినట్లు వెల్లడించారు. ఓరుగల్లు కాకతీయ వారసత్వ కట్టడాల పరిరక్షణ అభివృద్ధిపై ఎంపీ డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లోక్సభలో సమాధానమిస్తూ ప్రసాద్

కింద రామప్ప దేవాలయం అభివృద్ధికి 61,99,00,000 రూపాయలు కేటాయించామని, హృదయ పథకంలో వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. తెలంగాణలో 6 తేదీ వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. కాల్ డ్రాప్లు, సంభాషణ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఆధునికీకరించిన మై కాల్ యాప్ను ట్రై ఆవిష్కరించింది. గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులోని యాప్ ద్వారా నెట్వర్క్ కవరేజ్ని తెలుసుకోవడంతో పాటు వాయిస్ స్పష్టతపైన నెట్వర్క్లకు రేటింగ్ ఇచ్చే సదుపాయాన్ని వినియోగదారులకు కల్పించారు. భారత్ సహా 60 దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త సుంకాలపై న్యాయ పోరాటం మొదలైంది. ట్రంప్ ప్రభుత్వం తన పరిమితులను దాటి వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ 25 డెమోక్రటిక్ రాష్ట్రాలకు కూడా న్యూయార్క్లోని యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో పిటిషన్ దాఖలు చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

ఎస్సీ కోచ్ల కోసం ఐస్తమల్ పడతారా? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నిజంగా రైల్లో మనకి ఏసీ కావాలి అంటే ఐస్తమల్ పెట్టేవాళ్ళట. ఇప్పుడంటే రైళ్ళు ఏసీ కోచ్లలో టికెట్ బుక్ చేసుకోవడం అనేది ఇప్పుడు పెద్ద విషయమే అనిపించకపోవచ్చు, కానీ మొదట్లో అట ఏసీ కోచ్ల కథ వేరుగా ఉండేదట. ఏసీ రావాలి అంటే కింద ఐస్ దిమ్మలు పెట్టేవాళ్ళట. 1934 నుంచి 1936 సమయంలో ముంబై నుంచి బరోడాకు వెళ్ళే రైల్లో మొదటిసారి ఏసీ కోచ్ని ఏర్పాటు చేశారట అప్పట్లో. అయితే ఇప్పట్లా కరెంట్ ఏసీలు కావవి. రైలు బోగీల అడుగున పెద్ద పెద్ద ఐస్ దిమ్మల్ని ఉంచి ఆ చల్లగాలి పెట్టెల్లోకి వచ్చేటట్టుగా చేసేవాళ్ళట. మధ్యలో ఐస్ కరిగిపోతే ప్రధాన నగరాల్లో ఆపి అక్కడ ఐస్ దిమ్మల్ని ఎక్కించేవాళ్ళట. చల్లగాలి కోసం అంత కష్టపడేవారట. ఇప్పుడంటే మనకి కరెంట్ ఉంది, వెంటనే అనుకోగానే ఏసీ వచ్చేస్తుంది. ఎండాకాలంలో ఏసీ వచ్చేస్తూ ఉంటుంది, వానాకాలంలో ఆపేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ అప్పట్లో అలా కాదంటడ్డ. ఏసీ కోచ్లలో మనకి చల్లదనం, ఏసీ ఫీల్ అనేది రావాలి అంటే ఐస్ దిమ్మల్ని, పెద్ద పెద్ద ఐస్ దిమ్మల్ని పెట్టేవాళ్ళట. వెంటనే మనకి తగ్గించాలి అంటే మళ్ళీ ఐస్ దిమ్మల్ని తగ్గించుకోవడము ఇదంతా సులభం కానిది, కానీ కాస్త బ్యాలెన్స్డ్గా చేసేవాళ్ళట. చాలా కష్టం కదా, ఇప్పుడు బాగుంది ఏమంటారు. ఏదైనా మార్పు రావాలంటే కొంత సమయం పడుతుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

సంగీతం శేఖర్ చంద్ర, రాచన శ్రీమణి అండ్ ఆలపించిన వారు సత్ శ్రీరాము. ఊరు పేరు భైరవ కోన చిత్రం నుంచి నిజమేనే చెప్తున్నా అంటూ చక్కటి మెలోడీ సాంగ్ విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: బతుకమ్మ పూల సోయగం
1: బోనాల జాతర ఉత్సాహం
0: ఒగ్గు కథల మేళవింపు
1: పేరిని నిత్య వీరత్వం
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం
1: నిర్మల్ కళల అందం
0: సకినాల రుచులు
1: సర్వపిండి సాంప్రదాయం
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. అసలు ఒక్కరోజు మొబైల్ లేకుండా ఉంది మన చేతిలో అంటే ప్రపంచం ఏమైపోతుంది? అసలు మనం ఎలా ఉంటాం? దాన్ని హ్యాండిల్ చేయగలమా? మొబైల్ లేకుండా మనం లీడ్ చేయగలము అంటే నిజంగా మీరు గెలిచినట్టే లైఫ్లో. నేటి కాలంలో మనిషికి ఆహారం ఎంత అవసరమో అసలు మొబైల్ కూడా అంతే అవసరం అని ఇలాగే జరిగిపోతుంది. ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే చాలామంది చేసే మొదటి పని ఏంటి అంటే ఫోన్ ఓపెన్ చేయడం, నోటిఫికేషన్స్ చూసుకోవడం, ఏవైనా వాట్సాప్లో మెసేజెస్ వచ్చాయా, మెయిల్స్ ఏమైనా వచ్చాయా, ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ ఉంటాం. కానీ అదే పనిగా అక్కడే కూర్చుంటాం. రాత్రి పడుకునే వరకు కూడా అది మన చేతిలోనే ఉంటుంది. అయితే ఒకరోజు మొత్తం మొబైల్ లేకుండా గడపాల్సి వస్తే ఏమవుతుంది? మొదట్లో చాలా అసౌకర్యంగా అనిపించవచ్చు, కానీ మెసేజ్లు చూడలేము, సోషల్ మీడియా తెరవలేము, కాల్ చేయలేము. కానీ కొద్దిసేపటి తర్వాత మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం మొదలు పెడతాం. అసలు ఏం జరుగుతుంది, చుట్టూ ఏమవుతుంది, ఎవరెవరు ఏ పని చేస్తున్నారు, ఎలా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్క చిన్న పని కూడా మనం అనుభవించగలుగుతాం. మొబైల్ దూరం అయితే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడప

చెప్పచ్చు, పుస్తకాలు చదవచ్చు, స్నేహితులతో ముఖాముఖి మాట్లాడచ్చు, ప్రకృతిని ఆస్వాదించవచ్చు. మనం కోల్పోతున్న చిన్న చిన్న ఆనందాలు మళ్ళీ కనిపిస్తాయండి. నిజానికి మొబైల్ అనేది ఒక గొప్ప ఆవిష్కరణ, కానీ అది మన జీవితాన్ని నడపకూడదు. మనమే దానిని ఉపయోగించాలి. మన జీవితాన్ని ఎప్పుడూ అది లీడ్ చేయొద్దు. కొన్నిసార్లు డిజిటల్ ప్రపంచానికి చిన్న విరామం ఇవ్వడం కూడా మనసుకు ఎంతో ప్రశాంతతను అందిస్తుంది. పక్కనే ఉన్న ఫోన్ని పట్టుకోకుండా ఉండడం అనేది కాస్త కష్టమే అయినా సరే, ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళడం కానీ కుటుంబంతో మన టైంని కాస్త స్పెండ్ చేయడం కానీ చేస్తున్నాము అంటే ఫోన్ ఆటోమేటిక్గా దూరం అవుతుంది కదా. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొకవైపు వైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ

కనిపిస్తున్నావు? ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 నిలయంలో సమయం 9:10 గంటలకు వస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్వదేశీ దర్శన్ 2.0 పథకం లక్ష్యాలు, తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధిపై ఎంపీ డికే అరుణ అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో ఎకో టూరిజం జోన్ అభివృద్ధికై 38.1 కోట్ల రూపాయలు, భోంగీర్ ఫోర్ట్ ఎక్స్పీరియన్షియల్ జోన్ ప్రాజెక్టుకు 56.82 కోట్ల రూపాయలను మంజూరు అయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో మణుగూరు PKOC 2 డీప్ సైడ్ బ్లాక్ను సింగరేణి దక్కించుకోవడం చారిత్రక విజయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వ కృషితో నెల వ్యవధిలోనే సింగరేణికి ఇది 2వ అతిపెద్ద విజయమని తెలిపారు. గోదావరి వరదలపై స్పందించకుండా రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ నాయకులు అబద్దాల ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. మేడిగడ్డ నుంచి వెంటనే నీటిని ఎత్తిపోయాలనడం వాస్తవాలను వక్రీకరించడమేనని స్పష్టం చేశారు. సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పలు అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు మరింత పటిష్టంగా అమలు చేసేందుకు

వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల పురోగతి, లక్ష్యాలు, అమలు తదితర వివరాలను సవివరంగా తెలిపే డాష్బోర్డ్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంలో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించే అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ ఇతర పరిశ్రమల ప్రతినిధులతో కలిసి పరిశ్రమల అభివృద్ధి అంశాలపై శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ఆగస్టు 6 వరకు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. భారత్ సహా 60 దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త సుంకాలపై న్యాయ పోరాటం మొదలైంది. ట్రంప్ ప్రభుత్వం తన పరిమితులను దాటి వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ 25 డెమోక్రటిక్ రాష్ట్రాల కూటమి న్యూయార్క్లోని యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో పిటిషన్ దాఖలు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: Well, that was a much needed wake up call, not just for our listeners, but for the entire city. Well, you all know that I usually reserve the first hour of the show exclusively for English songs. But sometimes I do make exceptions, and when I make an exception, the song choice has to be exceptional. Now, what's more exceptional than a high energy Chiru song? I will keep the momentum going with a high voltage AC/DC song that will ramp up the energy even higher.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: Welcome back, listeners. That riff in Guns N' Roses' Sweet Child of Mine, I love it. But do you know that this intro riff was apparently supposed to be Slash's warm-up exercise? Yep. It was a warm-up exercise for Slash before the songs, but you know what? It ended up being arguably one of the most famous and recognizable intro riffs of all time. Okay, I've just realized that we have been running a little too much on high-octane songs. That was to get you started for the day. Now, I'll play 2 back-to-back songs to sober you down a bit, a weeny bit.

నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

టెట్ తప్పనిసరి అని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. టెట్ అర్హత సాధించేందుకు 2028 వరకు గడువు ఉందని పార్లమెంట్లో వెల్లడించింది. టెట్పై 2025లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, తొలుత 2027 ఆగస్టు వరకు గడువు ఇవ్వగా రివ్యూ పిటిషన్ల తర్వాత దాన్ని 2028 ఆగస్టుకు పొడిగించిందని తెలిపింది. ద్విచక్ర వాహన అంబులెన్సులకు అనుమతి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్రం మోటారు వాహనాల నిబంధనలు 1989కి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర రహదారులు రవాణా శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామీణ మారుమూల కొండ ప్రాంతాల్లోని పల్లెలకు వేగవంతమైన వైద్య సేవలు అందించడం కోసం ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్రం తెలిపింది. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ అసెట్ రికవరీ ఎక్స్పర్ట్ నెట్వర్క్ 2వ సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. భారత్ అధ్యక్షతన 2 రోజుల పాటు ఈ సమావేశం జరుగుతుంది. సిబ్బంది శిక్షణ శాఖ కార్యదర్శి రచనా షా దీన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు, చట్టాల అమలు సంస్థల అధికారులు, నిపుణులు పాల్గొంటారు. హైడ్రాపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా ప్రజలను వేధించే సంస్థ అని, ప్రభుత్వానికి ఇళ్లను కూల్చే అధికారం లేదని స్పష్టం చేశారు. దశాబ్దాల క్రితం కష్టపడి కట్టుకున్న పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని, ఈ భయంతో నగరంలో ఇల్లు కొనేందుకు ప్రజలు భయపడుతున్నారని అన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ఈరోజు బంగారు బోనం సమర్పించనున్నట్లు దేవాలయాల చైర్మన్ మాల్యాల మధుసూదన్ యాదవ్ తెలిపారు. సప్త బంగారు బోనంలో భాగంగా 7 దేవాలయాలకు 7 బంగారు బోనాలు సమర్పిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. హైదరాబాద్లో ఈరోజు తేలికపాటి వర్షంతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్కు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో నిన్న ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2360555 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

That was Welcome to Hyderabad. The beauty of this song is mana current Hyderabad lo unna fast paced life ni vibe ni capture chesina e song oka Malayalam dubbed movie nunchi. Yes, it's from Malayalam dubbed movie Premalu lo unna track released in 2024. In a way, this song captures the multicultural and pluralistic spirit of Hyderabad. Kani ఈ వీడియో నేను చూశాను. ఆ చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇది కొంచెం హైటెక్ సిటీ అండ్ గజబౌలి సెంట్రీగా అనిపించింది సాంగ్ వీడియో. బట్ ఎనీవేస్ ద నెక్స్ట్ ట్రాక్ ఇస్ రెడీ, సో ఐ వోంట్ గెట్ మచ్ ఇన్ టు ఇట్ అండ్ ఐ ప్రొసీడ్ విత్ అవర్ నెక్స్ట్ ట్రాక్.

0: బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2360555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలాయ్.
1: Hyderabad is a grand buffet.
2: And every dish has a story waiting to be told.
1: Exactly. That's why Jashne Hyderabad is your afternoon treat.
2: From 2 to 3 p.m. every day on FM Rainbow 101.9.
1: It's not just food.
2: It's culture, history and flavor rolled into one.
1: Jashne Hyderabad.
2: Hey there. Do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots,

0: its rich legacy and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నది ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
1: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలిసే మామా నీకు ఇవన్నీ?
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
3: ऑगस्ट 4th मतलब आज का दिन. आज का दिन बहुत स्पेशल है बड़े भाई. कई को बोले तो आज तीन पब्लिक फिगर्स के बर्थडे है. तीन पब्लिक फिगर्स फ्रॉम डिफरेंट प्रोफेशंस जिन्होंने अपनी अपनी फील्ड्स में जबरदस्त कॉन्ट्रीब्यूशन किया है. आज हमारे शो में उन महान लोगों के बारे में डिस्कस करेंगे और एक दो चीज मालूम करेंगे उनके बारे में. अब तो आप ये गाना सुन लो.

పాట కథం. సో మన మటర్ గస్తీ కూడా కథం. సో లెట్స్ గెట్ బ్యాక్ టు బిజినెస్. ఇందాక చెప్తున్నా కదా, ఈరోజు ముగ్గురు ఫేమస్ పబ్లిక్ పర్సనాలిటీస్ బర్త్డే అని. ఆ లిస్ట్లో ఫస్ట్ పర్సన్ ఫార్మర్ ప్రెసిడెంట్ సారీ సారీ ఫార్మర్ అమెరికన్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా. ఒబామా గారు ఇస్ ద 44th ప్రెసిడెంట్ ఆఫ్ ద యుఎస్ఏ అండ్ ద కంట్రీస్ ఫస్ట్ ఆఫ్రికన్ అమెరికన్ ప్రెసిడెంట్. నాకు ఒబామా అంటే చాలా ఇష్టం అండ్ ఐ కన్సిడర్ హిమ్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రెసిడెంట్స్ ఆఫ్ అమెరికా అండ్ 21st సెంచురీలో ఈయన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పొలిటికల్ ఫిగర్స్. సో ఆల్ ఇండియా రేడియో నుంచి అండ్ ఆర్జే పవన్ నుంచి వి విష్ బరాక్ ఒబామా అ వెరీ హ్యాపీ బర్త్డే. నెక్స్ట్ నేను ప్లే చేసే సాంగ్ ఇస్ బరాక్ ఒబామాస్ వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్. So let's hear it together.

ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.

బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

That was B.D. Jalalay from the movie Omkara, a fascinating blend of raw folk energy with modern cinematic sound. And the lyrics of the songs were penned by Gulzar Saab. So, Vishal Bharadwaj fascination of Shakespeare manandariki telisinde. Endukante aina vatini and aina aa movies ni adapt chesindi kuda manaku telisinde. అందుకే ఆయన వెల్ విశాల్ భరద్వాజ్ ఫ్యాసినేషన్ విత్ షేక్స్పియర్ మనందరికీ తెలిసిందే. అందుకే ఆయన వాటిని అడాప్ట్ చేసి మూవీస్ చేశారనమాట. మక్బూల్ ఇస్ మాక్బెత్స్ అడాప్టేషన్, ఓంకారా ఇస్ ఒథెలోస్ అడాప్టేషన్, అండ్ హైదర్ ఇస్ హామ్లెట్స్ అడాప్టేషన్. కానీ ఇవి జస్ట్ సింపుల్ అడాప్టేషన్స్ కాదు. షేక్స్పియర్ స్టోరీస్లో ఉండే రెగ్యులర్ థీమ్స్ ఏవైతే ఈ రివెంజ్, ఈ జలసీ అండ్ ఆల్ దోస్ థింగ్స్, ఇవన్నిటిని రీటైన్ చేసి విశాల్ భరద్వాజ్ ఈ స్టోరీస్ ఇండియన్ కాంటెక్స్ట్లో రీఇమాజిన్ చేసుకొని తీశాడు. అందుకే ఇండియన్ సినిమాలో ఎప్పుడైనా షేక్స్పియర్ అండ్ డ్రామా గురించి ఏదైనా టాపిక్ వస్తే, ఏదైనా డిస్కషన్ వస్తే అందరికీ ఆయన మూవీస్ గుర్తొస్తాయి. సో వీ హ్యావ్ అనదర్ సాంగ్ కమింగ్ అప్ ఫ్రమ్ Vishal Bharadwaj's movie. So stay tuned. You're listening to Rainbow FM 101.9.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
4: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలాయ్.
1: Hyderabad is a grand buffet.
2: And every dish has a story waiting to be told.
1: Exactly. That's why Jashne Hyderabad is your afternoon treat.
2: From 2 to 3 p.m. every day on FM Rainbow 101.9.
1: It's not just food.
2: It's culture, history and flavor rolled into one.
3: Jashne Hyderabad.
2: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
6: ఏం మామా, తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
7: వింటేజ్ బార్డ్స్ అన్నీ ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
6: అదేంది మామా, నేను ఎప్పుడు వినలేదు.
7: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
6: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలిసే మామా నీకు ఇవన్నీ?
7: జష్నె హైదరాబాద్, జష్నె హైదరాబాద్.
8: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. వి లిసన్ టు ద సాంగ్ సప్నో కి రాణి కబ్ ఆయేగి తు, ద ఐకానిక్ 70s సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆరాధన. రాజేష్ ఖన్నా సాబ్ ఒక జీప్లో షర్మిలా ఠాగూర్ గారు ట్రైన్లో, బోత్ ఆఫ్ దెమ్ ట్రావెలింగ్ ఇన్ డార్జిలింగ్ హిల్ స్టేషన్స్. కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, బోత్ దీ సాంగ్స్ సీక్వెన్సెస్ వేర్ షాట్ డిఫరెంట్లీ. రాజేష్ ఖన్నా గారు చేసిన జీప్ సీక్వెన్స్ వాజ్ షాట్ సపరేట్లీ, అండ్ షర్మిలా ఠాగూర్స్ పోర్షన్ ఇన్ train was shot separately. But the thing is, their chemistry yet feels so effortless on screen. That is the magic of cinema and the magic of filmmakers who make it possible. So we have another Kishore Kumar song ready for you, but antakumundu it's almost 1 o'clock in the studio clock. So please call us and tell us me favorite Kishore Kumar song entani. I am willing to listen and

हो चकाचक फिर लो पान चबा। आहा।

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలాయ్.
1: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నె హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
2: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
1: జష్నె హైదరాబాద్.
3: Hey, very hungry. What's special today?

0: kebabs, haleem. But wait, there's more.
1: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
2: And where do we taste all these?
0: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
1: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
1: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
4: Well, that was Kaike Paan Bana Rasuwala from the movie Don, Amitabh Bachchan's iconic movie Don. I often wonder ki अगर इस मूवी ने बनारस पान को फेमस बनाया, नहीं तो बनारस पान इस मूवी को फेमस बनाया कि इट्स ऑलमोस्ट लाइक अ चिकन एंड एग प्रॉब्लम. बट इट्स अपेरेंटली इट वाज अ फन फैक्ट हियर इज दिस सॉन्ग वाज अपेरेंटली शॉट फॉर अ डिफरेंट मूवी बट यूज्ड इन दिस मूवी. तो स्टे ट्यून्ड, ऐसे ऐसी interesting fun facts about a lot of Kishore Kumar songs I'll bring them to you. Thank you for listening. Stay tuned. You are listening to Rainbow FM 101.9.

0: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: గారే గారే
1: ఏ గరబడది
0: గారే గారే
1: ఏ సూరబదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్టుకో
0: గారే గారే
1: ఏ సూరకి దరది ఏ సూర ఎన్నాయా అది
2: ఎక్క చతుర నార అమ్మ చోళదనది.

0: ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఇంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే, కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్
1: ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
4: ఏది మామా, తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
5: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
4: అదేంది మామా, నేను ఎప్పుడు వినలేదు.
5: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
4: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? అన్నీ
5: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: Welcome back, listeners. It's 1:40 in the studio clock, which means our program is going to come to an end. But, mereem baada baada kandi, because the next program is going to come and RJ Venu is here. So,
1: na peru Venu kaadu. Venuvu. సో వేణు కాదు వేణువు. యా, మీరు భోజనం చేస్తుంటారా? రైసే తింటారా?
0: ఎస్.
1: భోజనం అంటే రైసే కదా, వైట్ రైసే కదా, బ్రౌన్ రైస్, ఎల్లో రైస్ అట్లా. కానీ ఇప్పుడు మా జస్ని హైదరాబాద్లో సజ్జలు, కొర్రలు, మిలెట్స్, జొన్న రొట్టెలు ఇలాంటి ప్రాంతం వారిగా వేరే ఊర్లో, ఆదిలాబాద్లో, నిర్మల్లో, వరంగల్లో, ఖమ్మంలో ఎలాంటి ఫుడ్ చేసుకుంటారు? జస్ని హైదరాబాద్లో ఉంటుంది. సో మీరు మా ఇంటికి వచ్చేసి ఏం తెస్తారు?
0: మీరేం తెమ్మంటే
1: సార్? నేను మీ ఇంటికి వస్తే మాకేమి ఇస్తారు?
0: మీరు ఏది ఇచ్చినా ఓకే సార్.
1: నేను కాదు, మీరు క్వశ్చన్ అర్థం చేసుకోలేదు. మీరు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు? నేను మీ ఇంటికి వస్తే మీరు నాకేమి ఇస్తారు? సో రెండు వైపులా నాకే లాభం ఉంటుంది. ఇలాంటి ఫ్రెండ్స్ ఇంటికి వస్తే ఏం చెయ్యాలి? మీరు ఏదో ఏం చేస్తారు?
0: నేను అయితే నార్మల్గా ఏదో చిన్న గిఫ్ట్ తీసుకొని వెళ్తాను.
1: గిఫ్ట్ తీసుకొస్తారు, ఆ గిఫ్ట్ నాకే వస్తుంది. నేను మీ ఇంటికి వచ్చినా మీరు నాకే గిఫ్ట్ ఇస్తారు. సరే, ఇప్పుడు మనం సపోజ్ ఈ ప్రపంచంలో ఒక తప్పిపోయాం అనుకోండి, ఒక ఫారెస్ట్ నల్లమల అడవులోకి, అప్పుడు ఫుడ్ ఏం తింటారు?
0: అప్పుడు చాయిస్ లేదు.
1: అక్కడ యానిమల్స్ ఏం తింటే అవి మనం తినాల్సిందే కంపల్సరీ, కందమూలాలు. సో వాటితో కూడా డిఫరెంట్ ఫుడ్ చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఒకప్పుడు మన వాళ్ళంతా కంచు, రాగి, ఇత్తడి, వెండి, బంగారం, మట్టి. మళ్ళీ మట్టిలోకి వచ్చేసాం మనం. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడే జనరేట్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి బోల్డ్ అని విషయాల్లో పవన్ షో అయిపోయిన తర్వాత జస్ని హైదరాబాద్లో నేనే మీ వేణువు చెప్పేస్తాడు. వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.
0: సో చూసారు కదా, అండ్ ఐఎమ్ సారీ, విన్నారు కదా. సో ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు వినాలంటే వేణువు గారి సాంగ్, సారీ వేణువు గారి ప్రోగ్రామ్
1: తడబడకు, భయపడకు, నేనే మీ వెనక సపోర్ట్గా ఉన్నాను. యా, 100% ప్యూర్ లవ్తో, ప్యూర్ ఫ్రెండ్షిప్తో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
0: హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సార్, అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ టు యూ ఆల్. ఆల్సో వీ హ్యావ్ అనదర్ సాంగ్ కమింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ.
2: अरे बाबूजी, ऐसी इंग्लिश आवे दैट आई कैन लीव अंग्रेज बिहाइंड. यू सी सर, आई कैन टॉक इंग्लिश, आई कैन वॉक इंग्लिश, आई कैन लाफ इंग्लिश, बिकॉज इंग्लिश इज अ वेरी फनी लैंग्वेज. भैरो बिकम्स बैरन एंड बैरन बिकम्स भैरो बिकॉज दे माइंड द वेरी नैरो.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
6: Well, it's 1:55 in the studio clock, which means our show has come to an end. So, this is RJ Pavan signing off. But, be with us. The next RJ is here and he is going to regale you with the entertaining stories and another dose of energetic songs. So, until then, see you. This is RJ Pavan signing off. Thank you.

0: FM Rainbow 101.9.
1: ఉన్నమాట చెప్పనా, మనసులో మాట చెప్పనా, ఏది చెప్పినా బాగుంటుంది కదా. గొంతే బాగున్నప్పుడు అబ్బాయి కూడా ఇంకా బాగుండాలి కదా, అమ్మాయి కూడా ఇలా బాగుండాలని వెతుక్కుంటారు. ఏ సమయంలో? పెళ్ళి కదా. రెండు అక్షరాల పెళ్ళి రెండు కుటుంబాలు ఏకం చేస్తుంది, రెండు మనసులు ఏకం చేస్తుంది. చుట్టాలు పక్కాలు బంధువులు ఇలా అలాంటి వాతావరణం చూస్తుంటే కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఏ కృష్ణవంశీ గారి సినిమానో, ఇంకెవరో కే విశ్వనాథ్ గారి సినిమా చేస్తే అలానో, రాఘవేంద్ర గారి సినిమాలాగా ఫుల్ ఫ్రేమ్ కనిపించేస్తుంది. ఎస్, 100% మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా ఆర్జెస్ ఎంటర్టైన్ చేస్తూ, చక్కని వాయిస్తూ పలకరించు, బోల్డ్ అండ్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ, మంచి మాటలతో పాటు మంచి పాటలు కూడా మీ దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా. అయితే నేను రకరకాల వంటకాలు ఈరోజు భోజనం చేస్తుంటే నోరు ఊరిపించే మీకు నేను రకరకాల ప్లేసెస్ నుంచి ఇందాక ఆల్రెడీ పవన్ షోలో చెప్పేశాను అండ్ బ్యూటిఫుల్గా బుల్లెట్ పాయింట్స్ లాగా మీకు అందించేశాను. అబ్బా ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడు, ఎలా చెప్పబోతున్నాడు అని చెప్పేసి ఈగల్గా వెయిట్ చేస్తున్నారు కదా. నోరార పిలిచిన పలకని వాడన మనసున మమతలున్న మనిషిని కానా. ఈ పాట తర్వాత బోల్డ్ అనే విషయాలు నేనే చెప్తా, వింటూ ఉన్నాడు రెయిన్బో ఎఫ్ఎం 101.9. రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నేనే మీ వేణువు.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. తెలంగాణ రుచుల్లో నల్గొండ ప్రాంతానికి వెళ్దాం. నల్గొండ ప్రాంత రుచులు అంటే జొన్న, సజ్జ, కూరలతో వంటలు ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది. ఒకప్పుడు ఉన్నా సరే నల్గొండ పల్లె ప్రాంతాల రుచులు అనగానే మనకు గుర్తొచ్చేది మట్టి వాసనతో ముడిపడిన సాంప్రదాయ వంటకాలే. జొన్న, సజ్జ, కూరలు అక్కడి ప్రజల ఆహారంలో తరతరాలుగా భాగమై ఎన్నో రుచికరమైన వంటలకు ప్రాణం పోసాయి. జొన్నలతో చేసే జొన్న రొట్టె, జొన్న సంకటి, పల్లె వంటింటి ప్రత్యేకం దాటే రుచులన్నమాట. అలాగే సజ్జలతో చేసిన సజ్జ రొట్టె, సజ్జ సంకటి కూడా నల్గొండ ప్రాంత సాంప్రదాయ రుచులు ప్రత్యేకమైనవి. కొర్రలతో అన్నం, ఉప్మా, దోశ వంటి వంటలు చేసుకోవడం ద్వారా పాతకాలపు ఆహారాన్ని కొత్త తరానికి పరిచయం చేయవచ్చు. అలాగే చిరుధాన్యాల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో పాటు రోజువారీ ఆహారాల్లో వైవిధ్యాన్ని తీసుకురావడానికి ఇది చక్కని ఎంపికలు. ఒకప్పుడు పేదవాడి ఆహారంగా చూసిన చిరుధాన్యాలే ఇప్పుడు ఆరోగ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కరి ప్లేట్లో చోటు సంపాదించుకునే. అందుకే నల్గొండ పల్లె రుచిలో దాగిన జొన్న, సజ్జ, కొర్రల వంటకాలు మన సాంప్రదాయం రుచిగా గుర్తు చేస్తూనే ఆరోగ్యకరమైన ఆహారం వైపు మనల్ని మళ్ళిస్తున్నాయంటే అతిశయోక్తి కాదనమాట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. తర్వాత పాత వినేద్దామా?

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మీరు వింటుంది జస్నీ హైదరాబాద్. మన పల్లెల్లో ఒకప్పుడు వంటగది అంటే కేవలం మార్కెట్ నుంచి తెచ్చిన సరుకులే కాదు, మన చుట్టూ ఉన్న ప్రకృతే ఎన్నో రుచులకి ఆధారం. అడవుల్లో పొలాల గట్లపై సహజంగా దొరికే ఆకుకూరలు, కందులు, దుంపలు, పండ్లు, గింజలతో ఎన్నో సాంప్రదాయ వంటలు చేసుకునేవారు. చింత చిగురు, తునిగాకు, గోంగూర, అడవి కూరగాయలు వంటి సహజంగా లభించే పదార్థాలతో పల్లె వంటింట్లో ప్రత్యేకమైన రుచులు పుట్టేవన్నమాట. వర్షాకాలం దొరికే కొన్ని అడవి కూరలు, దుంపలు అప్పటి ప్రజల ఆహారంలో ముఖ్యమైన భాగంగా ఉండేవి. ఇలాంటి ఆహారాల్లో స్థానికంగా లభించే పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల పల్లె జీవన విధానంతో ప్రకృతికి ఉన్న అనుబంధం కనిపిస్తుంది. పాకెట్లలో దొరికే ఆహారం లేని రోజుల్లో ప్రకృతి ఇచ్చి దానితోనే రుచికరమైన భోజనం తయారయ్యేది. ఇప్పుడు ఆ పాతకాలపు అడవి ఆహారం, పల్లె వంటల గురించి

0: గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కొత్త తరంలోనూ పెరుగుతుంది. ప్రకృతి వల్ల పుట్టిన ఆ రుచులు కేవలం వంటకాలు కాదు, మన పూర్వీకుల జీవన విధానం గుర్తు చేసే పల్లె జ్ఞాపకాలు. అందుకే అంటారు, అడవి ఆహారం, ప్రకృతి ఇచ్చే పదార్థాలతో పల్లె వంటలు చాలా రుచికరంగా ఉంటాయని. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.89, మీ లైఫ్ రంగులమై మీరు వింటుంది. జస్ట్ ఇన్ హైదరాబాద్ మీ వేణుతో వింటున్నారు.
1: అమ్మగారు అమ్మగారు, ఒట్టి చెప్పండి అమ్మగారు.
2: ఏంటది
1: అందరిలా చూడరుగా నన్ను మీరు?
2: అంటే
1: ఏదో నా చూసింది మంచు చెడ్డ చేసేస్తూ ఉంటా కదా.
2: అయితే
1: అయినా నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు?
2: రాదులే.
1: అంటే?
2: అంటే
1: నేనంటే
2: నువ్వంటే
1: మీకెంతో
2: నాకెంతో
1: ఇష్టం అన్నమాట.

0: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమై వరంగల్ రుచులకు వెళ్దామా? కాకతీయుల కాలం నుంచి వచ్చిన ఆహారపు ఆనవాళ్ళు ఏంటో కొంచెం తెలుసుకుందాం. ఎస్, వరంగల్ అంటే కాకతీయుల వైభవం మాత్రమే కాదు, ఆ కాలం నాటి జీవన శైలిలో కనిపించే ఆహారపు ఆనవాళ్ళు కూడా మనకు ఆసక్తికరమైన చరిత్రను చెబుతాయి. ఆ రోజుల్లో స్థానికంగా పండే ధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలతోనే ఎక్కువగా వంటలు తయారయ్యేవి చరిత్ర చెబుతుంది. జొన్నెలు, సజ్జలు, కొరలు వంటి చిరుధాన్యాలు పల్లె ప్రజల ఆహారంలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉండేవి. అలాగే కందులు, పెసర్లు, మినుములు వంటి పప్పుధాన్యాలతో పోషకమైన వంటకాలు చేసుకునే సాంప్రదాయం ఉండేది. అప్పటి వంటలు ఎక్కువగా స్థానికంగా లభించే పదార్థాలని ఉపయోగించడం వల్ల వరంగల్ ఆహారాల్లో పల్లె నేల వాసన కనిపిస్తుంది. రాతి రోకలి, తిరగలి వంటి సాంప్రదాయ పద్ధతిలో ధాన్యాలను, మసాలాలను తయారు చేసుకోవడం కూడా ఆ కాలపు వంటింటి ప్రత్యేకత. నీటి వరంగల్ వంటల్లో కనిపించే కొన్ని పల్లె రుచులు, చిరుధాన్యాల వినియోగం ఆ పాత ఆహార సంస్కృతి కొనసాగింపుగానే చూడొచ్చు. అందుకే వరంగల్ రుచులు తింటే కేవలం కడుపు నిండదు, కాకతీయ నేలతో ముడిపడిన మన ఆహార సంస్కృతి, పల్లె జీవన జ్ఞాపకాలు కూడా గుర్తుకొస్తాయి. అప్పుడు భోజనంతో పాటు మంచి జ్ఞాపకాలు ఉంటాయి కదా. ఎస్, వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమే. మీరు వింటుంది జస్ని హైదరాబాద్, మీ వేణుతో.

0: मेरा जूता है जापानी, पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: Rainbow 101.9.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే పిండి వంటం సంక్రాంతికి మాత్రమే కనిపించేస్తుంది. కానీ ఇప్పుడు ఎక్కడ స్వగ్రో ఫుడ్స్ స్వీట్ మాల్స్లో ఎక్కడైనా సరే ఇది కనిపించేస్తుందో అది వేరే విషయం అనుకోండి. అదేంటా మీకు తెలుసు, బియ్యపిండితో చేసే వంటకం నువ్వుల కాంబినేషన్లో సకినాలు. సో కరీంనగర్ సకినాలు అంటే పండగకే కాదు ఆ ప్రాంతం గుర్తింపుగా ఎలా మారిందంటే, కరీంనగర్ సకినాలు అంటే పండగ రోజుల్లో గుర్తొచ్చే ఒక రుచికరమైన వంటకం మాత్రమే కాదు, ఆ ప్రాంత ప్రత్యేకతను చెప్పి ఒక గుర్తింపు. ముఖ్యంగా సంక్రాంతి, పెళ్లిళ్ళు, శుభకార్యాల సమయంలో సకినాలు తయారు చేసుకుని అక్కడ కుటుంబాల్లో ఒక సాంప్రదాయం కొనసాగుతుంది. బియ్య పిండితో ప్రత్యేకమైన ఆకారాలు తయారు చేసి నూనెలో వేయించే ఈ సకినాల రుచి, ఆ క్రిస్పీనెస్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయిల్గా ఉండదు, బియ్య పిండితో నువ్వులతో చాలా హెల్దీగా ఉంటుంది. ఇంకా పెళ్లిళ్ళలో శ్రీమంతాలైతే చాలా పెద్ద పెద్ద సైజులో సారల్లాగా తీసుకెళ్ళిపోతుంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు సకినాలు తయారు చేస్తుంటే పిల్లల చుట్టూ చేరి చూడడం కూడా ఒక పాత తన జ్ఞాపకం. ఒక్కో ఇంట్లో ఒక చిన్న రుచి రహస్యం ఉండటం వల్ల సకినాలకు ప్రత్యేకమైన ప్రాంతీయమైన వైవిధ్యం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు కరీంనగర్ సకినాలు స్థానిక వంటకాన్ని దాటి తెలంగాణ పల్లె రుచికి ఒక ప్రతినిధిగా నిలుస్తున్నాయి. పండగ వచ్చినప్పుడు మాత్రమే కాదు, మన ప్రాంతం గురించి మాట్లాడినప్పుడు కూడా సకినాల పేరు గుర్తుకు రావడం అదే ప్రత్యేకత. అందుకే కరీంనగర్ సకినాలు ఒక వంటకం కాదు, తరతరాలుగా రుచిని సాంప్రదాయాన్ని మోసుకొస్తున్న ఒక పల్లె గుర్తింపు. మొట్టమొదటి సకినాలు చేయాలంటే మస్ట్ ఒక పెద్ద చీరను పరిచి దాని మీద గౌరమ్మం చేసి దానికి బొట్లు పెట్టేసి చిన్నపిల్లలు వచ్చినందుకు వాళ్ళకి ఇసురాయి, రోలు, రోకలి బండ ఇట్లాంటి చిన్న చిన్న పదార్థాలు కూడా తయారు చేసి వాటి నూనెలో వేయించి వాళ్ళు ముద్దుగా ఆడుకోవడానికి ఇచ్చేసి తింటూ ఉంటారనమాట. సో ఇవన్నీ జ్ఞాపకాలే మాకు ఉన్నాయి, మీకు కూడా ఉంటాయి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయ. మీరు వింటుంది జస్ట్ నీ హైదరాబాద్ మీ వేణుతో.

దేశానికి వెళ్ళినా ఎందు కాలినా అక్కడ రుచికరమైన వంటకం మనకు ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. తెలంగాణలో ప్రయాణం చేస్తుంటే ప్రతి ప్రాంతం తనదైన రుచితో మనల్ని పలకరిస్తుంది. ఒకచోట జొన్నరొట్టె ప్రత్యేకమైతే మరో చోట సకినాలు, ఇంకో ప్రాంతంలో మాంసాహార వంటకాలు లేదా పప్పు వంటకాలు ప్రసిద్ధిగా ఉంటాయి. అక్కడ నేల, పంటలు, వాతావరణం, ప్రజల జీవన విధానం ఇవన్నీ అక్కడి వంటకాలపై ప్రభావం చూపిస్తాయి. అందుకే తెలంగాణ వంటల్లో మసాలా రుచితో పాటు పల్లె నేల వాసన కూడా కనిపిస్తుంది. ఒక్కో ప్రాంతంలో దొరికే స్థానిక పదార్థాలతోనే ప్రత్యేకమైన వంటకాలు రూపొందించడం మన ఆహార సంస్కృతులను అందం. ఆ వంటకాలు కేవలం ఆకలి తీర్చేవి కాదు, ఆ ప్రాంతపు చరిత్రను, జీవనశైలిని కూడా పరిచయం చేస్తాయి. ఒక్కో ప్రాంత వంటకం అక్కడ ప్రజల ఆతిథ్యానికి కూడా మనకు రుచి చూపిస్తుంది. అందుకే తెలంగాణని చూడాలంటే ఊళ్ళని చూడాలి, తెలంగాణను పూర్తిగా తెలుసుకోవాలంటే అక్కడ రుచుల్ని కూడా ఆస్వాదించాలి. అదనమాట విషయం. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. వేణువుతో వింటున్నారు జస్నీ హైదరాబాద్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. తెలంగాణే కాదు, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. మట్టి కుండలో వండిన వంటకు వచ్చే రుచి నిజంగా ప్రత్యేకమేనా? నిజంగా అంత బాగుంటుందా? కట్టెలు పొయ్యి కష్టపడి వండితేనే ఈజీగా ఉంటుందా? చాలామంది అంటూ ఉంటారు కదా, కష్టపడితేనే వచ్చే ఫలితం బాగుంటుందని, ఆ శ్రమ ఒక కష్టం చెమటచుక్కల యొక్క అందం తెలుస్తుందని. మట్టి కుండలో వంట అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది పాతకాల వంటింటి జ్ఞాపకాలే. మట్టి పాత్రలో వంట నెమ్మదిగా సమంగా ఉడకడం వల్ల రుచిలో ఒక ప్రత్యేకమైన అనుభూతి వస్తుందని చాలామంది భావిస్తారు. ముఖ్యంగా పప్పులు, పులుసులు, కూరలు, సంకటి లాంటి వంటకాల్ని మట్టి పాత్రలో వండే సాంప్రదాయం పల్లెల్లో ఉండేది. మట్టి పాత్రలో వండేటప్పుడు వంటకు వచ్చే ఆ ప్రత్యేకమైన వాసన మట్టి పరిమళం రుచిని మరింత భిన్నంగా అనిపించేలా చేస్తుంది. అయితే ప్రతి వంటకానికి ఇదే రుచి వస్తుందని చెప్పలేం. పాత్ర పదార్థాలు, వంట విధానం అన్నీ ప్రభావం చూపుతాయి. అందుకే మట్టి కుండ వంటలో ప్రత్యేకత కేవలం రుచిలోనే కాదు, నెమ్మదిగా ఉండే ఆ పాత పద్ధతిలో కూడా ఉంది. ఇప్పుడు ఆధునిక కిచెన్లో మట్టి పాత్రలు మళ్ళీ కనిపించడం కూడా ఈ సాంప్రదాయ వంటలపై పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనం. అంటే మట్టి కుండ వంట అనేది కేవలం ఒక పాతకాలం వంట పద్ధతి కాదు, పాతకాల రుచిని మళ్ళీ గుర్తు చేసే ఒక అనుభవం. మీరు కూడా నోట్ చేసుకోండి, వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9తో మీ లైఫ్ రంగులుమయం. చక్కని భోజనాన్ని ఆస్వాదించారనుకుంటా, అలాగే భోజనం టైం అయిపోయింది, ఈ పాటను కూడా ఆస్వాదిస్తూ ఆనందపడండి.

78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 89 లైఫ్ రంగులమయం. ఒకప్పుడు మన ఇంట్లో ఉండేది ఇప్పుడు రెస్టారెంట్లో మాత్రమే కనిపిస్తుంది. ఏంటది, గెస్ట్ చేస్తూ ఉండని ఏదో చెప్పబోతున్నాను, ఆ చెప్పే లోపల మీరు ఊహించేసి మీ పక్కన వాళ్ళకి, ఎదుటిన్న వాళ్ళకి, బామ్లకి, పిన్నులకి, ఇంట్లో ఎవరుంటే వాళ్ళతో ఎమ్మటే టక్కడగా మెసేజ్ చేసేయండి. ఒకప్పుడు మన ఇంట్లో అమ్మమ్మో నానమ్మో ఎంత సులభంగా చేసి పెట్టిన కొన్ని వంటకాలు ఇప్పుడు మన ఇళ్లలో కనిపించడం పోతుంది. కనిపించడం మాయమైపోయింది, తగ్గిపోయింది కూడా, ఎందుకంటే వాళ్ళు ఇండ్లలో ఉండట్లేదు కాబట్టి. సమయం లేకపోవట, తర్వాత వంట విధానాలు మారిపోవటం, కొత్త ఫుడ్ కల్చర్ రావటం, ఇలా ఎన్నో కారణాలతో కొన్ని పాత వంటలు దూరమయ్యాయి. కానీ అదే వంటకాలు ఇప్పుడు రెస్టారెంట్లో ట్రెడిషనల్ అథెంటిక్ అంటే ప్రత్యేకంగా మెనూలో కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సాధారణంగా తిన్న పల్లె వంటకానికి ఇప్పుడు ప్రత్యేక ధర పెట్టి ఆర్డర్ చేయాల్సి రావడం కూడా ఆశ్చర్యమే. ఇంట్లో చేసుకునే ఆ రుచిని మాత్రం రెస్టారెంట్ ఎంత ప్రయత్నించినా పూర్తిగా తీసుకురాగలదా అనేది మరో ప్రశ్న. ఎందుకంటే ఆ వంటలో కేవలం పదార్థాలు ఉండవు, మన ఇంటి వాసన, అమ్మ చేతి రుచి, చిన్ననాటి జ్ఞాపకాలు కూడా ఉంటాయి. అందుకే పాత వంటకాలను కేవలం రెస్టారెంట్లో వెతకకుండా ఇంట్లోనే మళ్ళీ చేసుకోవడం ఒక మంచి ఆలోచన. మన వంటిట్లో మాయమైన రుచుల్ని మనమే తిరిగి తీసుకొస్తే అది ఒక వంటకం కాదు, ఒక తరం జ్ఞాపకాన్ని కాపాడినట్టే. ఈ మధ్యకాలంలో కుండ బిర్యానీ అని కుండలో మజ్జిగతో చేసి నిన్నటితో పులుసు పెట్టి దానికి మిరపకాయ వేసి తర్వాత ఆనియన్ వేసి దాన్ని నిన్నటి రోజు నుంచి B1 B2 వస్తుందని చూసి రెస్టారెంట్లో డాలర్ కొద్ది కొన్న రోజులు కూడా ఉన్నాయి. ఎస్, దాన్ని నిన్నటి అన్నాన్ని మనం ఎందుకు తాలింపు అన్నం వేసుకుంటాం, నిన్నటి అన్నాన్ని పెరుగుతో మిక్స్ చేసుకుంటే దాని బీటువల్ వచ్చేస్తే మంచిదని చెప్పేసి అంటాం, చద్ది అన్నం అంటూ ఉంటాం, పెరుగన్నం అంటూ ఉంటాం. ఇవన్నీ కూడా మన దేవాలయాలకు వెళ్ళినా సరే అక్కడ పెట్టే నైవేద్యాలు కూడా అందులో అన్ని రకాల ఎసెన్స్ వేసి ఉంటారు కదా, మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తూ ఉంటుంది. ఎస్, వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9 మీ లైఫ్ రంగులమయ్యే.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చిక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయన్ని

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. జస్నీ హైదరాబాద్లో బోడకాల రుచుల్ని, వేరువేరు ప్రాంతాల్లో వంటల్ని కంచు రాగి తడి మట్టి పాత్రలు చేస్తే ఎలా ఉంటుంది, అంటే బామ్మలు నానమ్మలు చేసిన వంటకాలు చేస్తే ఎలా ఉంటుంది, హోటల్ రెస్టారెంట్లో దొరికే ఫుడ్ మన ఇంట్లో దొరికిన ఫుడ్ కంపేరిజన్ చేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలు బోల్డ్ని రాగి సాగనకటి ఇలా ఎన్నో మాట్లాడుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క జీవన శైలి, ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క ఫుడ్ ఉంటుంది. అయితే ఈ తర్వాత, ఈ బ్రేక్ తర్వాత ఏం జరగబోతుంది కదా మీకు తెలిసింది. ఎస్, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విశ్వంలో ఎలాంటి వార్తలు దొర్లాయి, ఎలాంటి వార్తలు ఉన్నాయి, అవన్నీ కూడా సమాహారంగా చేసి ఒక దారంలా కూర్చి తెలుగులో వార్తలు ప్రసారం అవుతుంది సరిగ్గా 3 గంటలకి అనమాట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మరికొద్దిసేపట్లో మీరు వినబోతున్నారు తెలుగులో వార్తలు. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన 100 వారాల నషాముక్త్ భారత్ అభియాన్ను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు.

ఆరోగ్యవంతమైన పౌరులతోనే ఈ లక్ష్యం సాధ్యమని విశ్వవిద్యాలయాలు డ్రగ్స్ ఫ్రీ ఇండియా సాధనలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. హైదరాబాద్లో భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ 2026 అవినీతి నిరోధక కార్యాచరణ బృందం నిర్వహించే రెండవ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక స్థిరత్వం, సహకారం, ఆవిష్కరణ, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో రేపటి వరకు ఇవి జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది ట్రైనింగ్ విభాగం సెక్రటరీ రచనా షా ఈ సమావేశాలను ప్రారంభించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటిపోయి డెడ్ స్టోరేజీకి చేరింది. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ఈ ఉదయం నుంచి ఆ నీటి విడుదల కూడా సాంకేతిక కారణాలతో అధికారులు పూర్తిగా నిలిపివేశారు. నీటి సమస్యపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు ఆరోపించబడుతున్న పోలీసుల లాఠీఛార్జీ వంటి వివిధ అంశాలపై ప్రతిపక్షాలు ఈరోజు కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం సృష్టిస్తుండటంతో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పార్లమెంటరీ పార్టీ వారపు వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ పార్లమెంట్ భవనంలో ఈరోజు జరిగింది. కూటమిలో సంపూర్ణ ఐక్యతను ప్రదర్శించే లక్ష్యంతో పార్లమెంటు సమావేశాల సమయంలో ప్రతి మంగళవారం ఈ సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయి తాజాగా ఏర్పడిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన ఎంపీలు కూడా ఈ కూటమి సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో మణుగూరు PKOC-2 డిప్ సైడ్ బ్లాక్ను సింగరేణి దక్కించుకోవడం చారిత్రక విజయమని రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వ కృషితో నెల రోజుల వ్యవధిలో సింగరేణికి ఇది 2వ అతిపెద్ద విజయమని అన్నారు. అస్సోం, మేఘాలయ, సబ్ హిమాలయన్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భారత షెట్లర్ తుషార్ సువీర్ ఈరోజు సౌరభ్ కొరియా మాస్టర్స్ 2026 క్వాలిఫయింగ్ మ్యాచ్లో జపాన్కు చెందిన షోగో ఒగవా చేతిలో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. దక్షిణ కొరియాలోని అసాన్ నగరంలో ప్రారంభమైన BWF సూపర్ 300 టోర్నమెంట్ అయిన కొరియా మాస్టర్స్ 2026 ఈ నెల 9వ తేదీ వరకు జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANN_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. మీరు వింటుంది డబల్ కా మీటా. అయితే మన నగరాల్లో పెరుగుతున్న వీకెండ్ కల్చర్ ఎలా ఉంటుంది మీకు తెలుసుగా. శనివారం ఆదివారం కాగానే అందరికీ హాలిడేస్ వచ్చేస్తున్నాయి, అసలు రెస్టింగ్ టైం అనుకుంటుంటారు చాలామంది. ఒకప్పుడు వీకెండ్ అంటే ఇంట్లోనే ఉండి కుటుంబంతో గడపడం, కానీ ఇప్పుడు నగరాల్లో వీకెండ్ కల్చర్ పూర్తిగా మారిపోయింది. శనివారం ఆదివారం వచ్చిందంటే రెస్టారెంట్, సినిమా షో.

షాపింగ్, ట్రిప్ లేదా కొత్త ప్రదేశం, ఏదో ఒక ప్లాన్ ఉండాల్సిందే. వారంతా పని ఒత్తిడిలో ఉంటే చాలా మందికి వీకెండ్ ఇప్పుడు మన తమ కోసం సమయం కేటాయించుకునే అవకాశం దొరుకుతుంది. కొంతమందికి ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం ఇష్టమైతే మరికొందరికి ఇంట్లోనే రిలాక్స్ అవ్వడం ఇష్టం. సోషల్ మీడియా కూడా ఈ వీకెండ్ కల్చర్ని మరింత పెంచుతుంది. ఎక్కడికి వెళ్దాం, ఏం తిందాం అనేది కూడా షేర్ చేయడం ఒక అలవాటుగా మారింది. అయితే ప్రతి వీకెండ్ ఖర్చు చేసి బయట తిరగాల్సిన అవసరం లేదు. మనకు నచ్చిన విధంగా విశ్రాంతి తీసుకోవడమే అసలైన వీకెండ్. కుటుంబంతో మాట్లాడడం, పుస్తకం చదవడం, నచ్చిన సినిమా చూడడం కూడా మంచి వీకెండ్ ప్లాన్ కావచ్చు. ఎందుకంటే వీకెండ్ అంటే బయట ప్రపంచం నుంచి బ్రేక్ తీసుకోవడం మాత్రమే కాదు, మనసుకు కూడా కొంచెం సెలవు ఇవ్వటం. వీకెండ్ అంటే అమ్మ చేతి గోరుముదలు, నానమ్మ పెట్టే చక్కని మాటలు, పాటలు, కథలు ఇవన్నీ వింటుంటే వీకెండ్ ఇలా గడిచిపోదా? అసలు వీకెండ్లో మన అమ్మమ్మలు, తాతయ్యలు, పిన్నులు, బాబాయిలు, చెల్లెలు, అక్కలు, వదినలు ఇలా ఎవరైనా కనిపిస్తారా? వీకెండ్ అంటే ఫ్రెండ్స్తోనే, అంతే సింపుల్ అనుకుంటారు చాలా మంది. కానీ ఈ కల్చర్ తర్వాత తరానికి ఏమి దారి తీస్తుంది, ఏమి సూచనిస్తుంది, ఏం ప్లానింగ్ ఇచ్చేస్తుంది, ఏం అలవాట్లు నేర్పుతుందో కొంచెం భయంగానే ఉంది సుమి. యా, పాతతరం రావాలి, కొత్త తరం రావాలి, పాతతరం పోవాలి, కొత్త తరం వస్తుంది, ఆహ్వానం పలకాల్సిందే. కానీ పాతతరం వెళ్ళిపోతుంటే జ్ఞాపకాలన్నీ మాయమైపోతాయి కదా? ఆలోచించండి, ఈ ప్రశ్న మీకోసమే. వింటూ ఉండండి రెయిన్బో FM 101.9 రెయిన్బోతో, మీ లైఫ్ రంగులమై మీరు వింటుంది వేణుతో.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఇంట్లో గెస్ట్ వస్తే ఆతిథ్యం అప్పటికీ ఇప్పటికీ ఏమైనా చేంజ్ అవుతుందా? ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళని మనస్ఫూర్తిగా పలకరించడం మన భారతీయ సంస్కృతిలో ఎప్పటి నుంచో ఉంది. ఒకప్పుడు ఇంటికి గెస్ట్ వస్తున్నారంటే ముందుగానే ఇంటిని శుభ్రం చేసి ఏం వండాలి ఎలా పెట్టాలి అని ఆలోచించేవారు. వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి కాసేపు కూర్చోబెట్టి కబుర్లు చెప్పి పంపించడం ఒక ఆత్మీయమైన అనుభవం. ఇప్పుడు బిజీ లైఫ్లో ఆతిథ్య రూపం మారింది. టైం తక్కువ, ఇంట్లో వంట చేయడానికి సమయం తక్కువ, కాబట్టి చాలాసార్లు బయట నుంచి ఫుడ్ తెప్పించడం లేదా రెస్టారెంట్ తీసుకెళ్ళడం సాధారణమైపోయింది. అయినా గెస్ట్ వచ్చినప్పుడు తిన్నారా అని ప్రేమగా అడిగే ఆ మాట మాత్రం ఇప్పటికీ మారలేదు. ఆతిథ్యం అంటే ఖరీదైన భోజనం పెట్టడం కాదు, వచ్చిన మనిషికి మన ఇంట్లో తన వాళ్ళమనే అనుభూతి కలిగించడం. కాలం మారినా ఆతిథ్యంలోని ఆప్యాయత మాత్రం అలాగే ఉండాలి కదా? ఎస్, 100%. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. కొన్ని జ్ఞాపకాలు అలా గుర్తు వస్తూనే ఉంటాయి.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నేను మీ వేణువు. ఈ సమయంలో

వింటున్నారు డబల్ కా మీటా. నెక్స్ట్ ఏం చెప్పాలని ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట. కొంచెం మీకు పనికొస్తుంది అనుకుంటున్నాను నేను చెప్పిన ప్రతి మాట కూడా. ఎస్, కొన్ని లైన్స్ గోల్డెన్ లైన్స్ ఉంటాయి, ఎప్పటికీ మర్చిపోలే అనుభూతిని మనకు తెస్తుంటాయి. హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో మీకు తెలుసా? కొన్ని ఊర్లు మారిపోతున్నాయి, పేర్లు మారిపోతున్నారు, మనుషులు మారిపోతున్నాయి, కుటుంబాలు మారిపోతున్నాయి, టోటల్ జీవితమే మారిపోతుంది. మన హైదరాబాద్లో ఒక్కో ప్రాంతం పేరు వెనుక ఒక్కో కథ చరిత్ర దాగి ఉంటుంది కదా. ఎస్, జ్ఞాపకాలు కూడా ఉంటాయి. కొన్ని ప్రాంతాల పేర్లు అక్కడ నివసించిన వ్యక్తులు, పాలకులు లేదా ప్రముఖుల కుటుంబాల పేర్ల నుంచి వచ్చాయి. మరికొన్ని ప్రాంతాలకి అక్కడ వృత్తులు, మార్కెట్లు, భౌగోళిక పరిస్థితులు లేదా ప్రత్యేకమైన సంఘటనల కారణంగా పేర్లు ఏర్పడ్డాయి. పాత హైదరాబాద్ను కొన్ని పేర్లు వినగానే నిజాం కాలం నాటి నగర జీవితం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. కాలం మారింది, నగరం విస్తరించింది, కానీ ఆ

ముందు కనిపిస్తుంది. కాలం మారింది, నగరం విస్తరించింది, కానీ ఆ పాత పేర్లు మాత్రం ఇప్పటికీ మన రోజువారి మాటల్లో బతికే ఉన్నాయి. అందుకే ఒక ప్రాంతం పేరు కేవలం అడ్రస్ కాదు, ఆ ప్రాంతం గతాన్ని గుర్తు చేసే ఒక చిన్న చరిత్ర పుస్తకం. మనకు ప్రతిరోజు కనిపించే రోడ్డు, బజారు, కాలనీ పేరు వెనక ఏదో ఒక కథ ఉండొచ్చు. అందుకే హైదరాబాద్ని తెలుసుకోవాలంటే చార్మినార్ మాత్రమే కాదు, దాని ప్రాంతాల పేర్ల వెనక ఉన్న కథలను కూడా తెలుసుకోవాలి. ప్రయత్నం చేయండి, గూగుల్ సెర్చ్ చేయండి, పెద్దవాళ్ళని అడగండి, తెలిసిన వాళ్ళని అడగండి, ఇరుగు పొరుగు వాళ్ళని అడగండి. జమానా కాలం నుంచి 100 ఏళ్ళు ప్రాయంలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అంతే 100 ఏళ్ళు ఉన్న బతికి ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర పోతే బోల్డ్ అని జ్ఞాపకాలు మీకు వస్తాయి.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల వయం. మనకు నచ్చిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు సమయం ఎందుకు తెలియదు? ఎస్, అక్కడికే వచ్చేస్తున్నా. మనకు బాగా నచ్చిన వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు టైం ఎలా గడిచిపోయిందో చాలాసార్లు మనకే తెలియదు. ఎందుకంటే అక్కడ మనం సమయాన్ని లెక్క పెట్టం, ఆ సంభాషణని ఆస్వాదిస్తాం. వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనసులో ఉన్న విషయాన్ని ఎలాంటి సంకోచం లేకుండా చెప్పగలుగుతాం. ఒక చిన్న విషయం గంటల తరబడి మాట్లాడుకునేంత ఆసక్తిగా అనిపించడానికి కారణం ఆ వ్యక్తితో ఉన్న అనుబంధమే. కొన్నిసార్లు మనకు పరిష్కారం కావాల్సిన అవసరం కూడా ఉండదు. మన మాట వినే ఒక మనిషి ఉంటే చాలు అనిపిస్తుంది. అలాంటి కన్వర్సేషన్స్ మనకు నవ్వు తెప్పిస్తాయి, రిలాక్స్ చేస్తాయి, మనసులోని భారాన్ని కూడా తగ్గిస్తాయి. అందుకే మనకి ఇష్టమైన వాళ్ళతో గడిపిన సమయం తక్కువగానే అనిపిస్తుంది. గడియారం మాత్రం సమయాన్ని చూపిస్తుంది, కానీ మనసుకు నచ్చిన మనిషితో మాట్లాడేటప్పుడు ఆ సమయం ఎలా గడిచిందో మాత్రం అస్సలు చెప్పడం చాలా కష్టం. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మీరు వింటుంది డబుల్ కా మీటా మీ వేణుతో.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2360555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: మీరు వింటారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమై. స్ట్రీట్ షాపింగ్స్కి ఇప్పటికీ ఎందుకంత క్రేజ్ అంటే, షాపింగ్ మాల్స్ ఆన్లైన్ షాపింగ్ వచ్చినా స్ట్రీట్ షాపింగ్స్కి ఉన్న క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. రోడ్డు పక్కన కనిపించే చిన్న దుకాణాలు, బజార్లు, ఫుట్పాత్లు, షాపులు, అక్కడ దొరికే వెరైటీ చాలామంది ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ధర విషయంలో మాట్లాడుకొని కొనడం, బేరం చేయటం స్ట్రీట్ షాపింగ్స్కి ఒక ప్రత్యేకమైన అనుభవం. ఒక్కోసారి మనకు వెతకకుండానే ఒక మంచి వస్తువు కనిపించి ఇదే కావాలనిపించడం కూడా అక్కడ జరుగుతుంది. షాపింగ్తో పాటు ఆ బజార్లోని సందడి, జనాల హడావుడి, వ్యాపారుల పిలుపులు ఇవన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన వాతావరణం సృష్టిస్తాయి. ఆన్లైన్లో ఒక క్లిక్తో వస్తువు ఇంటికి వస్తుంది, కానీ స్ట్రీట్ షాపింగ్లో వస్తువును చూసి తాకి నచ్చితే బేరం చేసుకుని కొనవచ్చు. అందుకే కొత్త షాపింగ్ పద్ధతులు వచ్చినా పాత బజార్ల సందడి మాత్రం కొనసాగుతూనే ఉంది. స్ట్రీట్ షాపింగ్ అంటే కేవలం కొనుగోలు కాదు, నగర జీవితంలో మనం ప్రత్యక్షంగా అనుభవించే ఒక చిన్న పండుగ లాంటి, ఉత్సవం లాంటి, జాతరలాగా అనిపిస్తుంది అనుకోండి. ఒక పండగ వచ్చినా లేదంటే దేవాలయంకి వెళ్ళినా, అక్కడ కోటి వెళ్ళినా, మీకు చార్మినార్ వెళ్ళినా, పాత బజార్ వెళ్ళినా, లార్డ్ బజార్ వెళ్ళినా, కొన్ని ప్రాంతాలకు అయితే కూరగాయల మార్కెట్కి వెళ్ళినా ఒక రైతుల యొక్క సందడి ఆ విధంగా కనిపించేస్తుంది. అయ్యే బాబోయ్, ఎన్ని రకాల మనుషులు, ఎన్ని రకాల వ్యత్యాసాలు, ఎన్ని రకాల వ్యాపారాలు, ఎన్ని రకాల పిలుపులు, ఎన్ని రకాల పలకరింపులు, ఆహాహా, మనకే సూపర్ అనిపించేస్తుంది. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమై. మీరు వింటుంది డబుల్ కా మీటా, మీ వేణువుతో వింటున్నారు.

0: Rainbow 101.9.
1: మీరు వింటాను రెయిన్బో ఎఫ్ఎం 101.9. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ నాణ్యతను మెరుగుపరిచేందుకు ఫోటోలు లేకపోవడం, జన్మ తేదీ వ్యత్యాసాలు, లింగ వివరాల్లో పొరపాట్లు, సంతకాలలో లోపాలను సరిచేసి సమాచారాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించే అభివృద్ది కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. గోదావరి వరదలపై స్పందించకుండా రాజకీయ లబ్ది కోసం బీఆర్ఎస్ నాయకులు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. మేడిగడ్డ నుండి వెంటనే నీటిని ఎత్తిపోయాలనడం వాస్తవాలను వక్రీకరించడమేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పదవ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ పలువురిని సత్కరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, పాత్రికేయుల సంక్షేమానికి, ఉర్దూ భాషాభివృద్ధికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అమెరికాలో జరిగిన ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ సభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచందర్రావు ప్రసంగిస్తూ కుటుంబ పాలనను పక్కనబెట్టి దేశం నేషన్ ఫస్ట్ దిశగా సాగుతోందన్నారు. గత కాంగ్రెస్ హయాంలో అవినీతి పెరగ్గా మోదీ నాయకత్వంలో ఉచిత వ్యాక్సిన్ల పంపిణీ, స్వదేశీ రక్షణ ఎగుమతుల ఉత్పత్తులు, మౌలిక వసతుల విస్తరణతో భారత్ ప్రపంచ స్థాయితో ఎదిగిందన్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈరోజు లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. ఒడిశాలో మహానది, ఇతర ప్రధాన నదుల్లో వరద నీరు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో వరద పరిస్థితి మెరుగవుతోంది. అయినప్పటికీ అత్యధికంగా ప్రభావితమైన గ్రామాల్లో వేలాది మంది ప్రజలు ఇప్పటికీ నీట మునిగిన ప్రాంతాలు, దెబ్బతిన్న ప్రాథమిక సేవల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు, రేపు మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్లలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అసోంను ఆనుకుని ఉన్న నాగాలాండ్ జిల్లాలకు ఐఎండీ యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులు మయం. పోచంపల్లి నుంచి మార్కండే గారు అడుగుతున్న పాట ఏంటంటే, నెల్లూరు నిరజాన ఒకే ఒక్కటి సినిమాలో నుంచి ప్లే చేయండి అని చెప్పేసి. ఎస్, ఇంకొకటి ఏంటంటే కర్నూలు నుంచి మెసేజ్ చేశారు, మాది కర్నూలు, 100 కిలోమీటర్ దూరం అవుతుంది సార్ కర్నూలుకి. రేడియోలో మా కర్నూలు ఎఫ్ఎం మాకు రావడం లేదు, సుయ్యి సుయ్యి అని సద్దు వస్తుంది. రేడియో వినాలంటే ఇంట్రెస్ట్ రావడం లేదు సార్. డీడీ ఫ్రీ డిష్ రేడియో ఛానల్ వినాలంటే సూపర్ సూపర్ కిక్ వస్తుంది సార్. ఫుల్ హెచ్డీ సౌండ్ ఎంత వీలైతే అంత తొందరగా డీడీ ఫ్రీ డిష్లో అప్డేట్ చేయండి సార్ అని మాకు మనవి వినవతి పత్రాన్ని. ఎవ్రీ టైం షోకి వచ్చినప్పుడల్లా ఇలాంటి మెసేజే వస్తూ ఉంటుంది కర్నూలు నుంచి. సో మీరు పంచర్ షాప్ మెకానిక్ అయ్యి ఉండి అక్కడ పంచర్ షాప్లో రేడియో వింటూ డీడీ ఫ్రీ డిష్లో, యాప్లో మొబైల్లో వస్తుంటే కాదు కూడదు, డీడీ ఫ్రీ డిష్లోనే రావాలని ఆయన విజ్ఞప్తి చేస్తారు. ఆ విజ్ఞప్తి నేను ఆల్రెడీ పాస్ చేశాను. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నెక్స్ట్ వినబోతుంది ఫిట్ ఇండియా, మనం ఎలా ఫిట్గా ఉండాలి. ఎస్.

0: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. ఫిట్నెస్ అంటే కేవలం యువతకు సంబంధించిన విషయం అనుకోవడం సరైంది కాదు. ప్రతి వయసులోనూ మన శరీరాన్ని యాక్టివ్గా ఉంచుకోవడం ముఖ్యం. 20 ఏళ్ల వయసులో చేసే వ్యాయామం, 50 ఏళ్ల వయసులో చేసే వ్యాయామం ఒకే లాగా ఉండాల్సిన అవసరం లేదు. వయసు పెరిగే కొద్దీ మన శరీర సామర్థ్యానికి తగ్గట్టుగా నడక, స్ట్రెచ్చింగ్, తేలికపాటి వ్యాయామాలు ఎంచుకోవచ్చు. ముఖ్యంగా చాలా కాలంగా వ్యాయామం చేయమని వారు ఒక్కసారిగా ఎక్కువగా చేయకుండా నెమ్మదిగా ప్రారంభించడం మంచిది. ఫిట్గా ఉండడానికి వయసు అడ్డంకి రాదు. మన శరీరాన్ని అర్థం చేసుకుని సరైన పద్ధతిని ఎంచుకోవడమే ముఖ్యం. మన లక్ష్యం ఎవరినో చూసి వాళ్ళలా మారడం కాదు. నిన్నటికి మనకంటే ఈరోజు కాస్త యాక్టివ్గా ఉండటం, అందుకే ఫిట్నెస్కి ఏజ్ లిమిట్ లేదు. కానీ మన వయసుకు తగ్గ ఫిట్నెస్ ప్లాన్ మాత్రం ఉండాలి. వయసు పెరుగుతున్న కొద్దీ ఫిట్నెస్ని వదిలేయటం కాదు, మరింత జాగ్రత్తగా కొనసాగించడమే అసలైన ఆరోగ్య పెట్టుబడి అన్నమాట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. మన రోజువారీ పనులే ఎక్సర్సైజ్ అయితే, ఎక్సర్సైజ్ అంటే స్పోర్ట్స్ షూస్ వేసుకుని ప్రత్యేకంగా ఒక గంట చేయాల్సిందే అనుకుంటాం, కానీ మన రోజువారీ పనుల్లోనే చాలా ఫిజికల్ యాక్టివిటీ దాగి ఉంటుంది. లిఫ్ట్ బదులు మెట్లెక్కడం, దగ్గర దూరానికి నడిచి వెళ్ళటం, ఇంటి పనులు చేయటం, ఇవన్నీ మన శరీరాన్ని కదిలిస్తాయి. రోజంతా కుర్చీలో కూర్చుని అలవాటు ఉంటే మధ్య మధ్యలో లేచి కాస్త నడవడం కూడా మంచి మార్పే. అయితే రోజువారీ పనులు చేయడం, పద్ధతిగా వ్యాయామం చేయడం రెండు పూర్తిగా ఒకటే కాదు. మన జీవన శైలిలో శారీరక చలనాన్ని పెంచడంతో పాటు మనకు సరిపోయే వ్యాయామాన్ని కూడా క్రమంగా చేయడం మంచిది. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చుని ఉద్యోగాలు చేసేవాళ్ళు రోజులు కదలిక ప్రాధాన్యం ఇవ్వాలి. చిన్న చిన్న కదలికలు కలిపి రోజంతా మన శరీరాన్ని యాక్టివ్గా ఉంచగలం. అందుకే ఫిట్నెస్ కోసం పెద్ద మార్పు అవసరం లేదు. మన రోజువారి జీవితంలోనే చిన్న చిన్న అడుగులతోనే మొదలు పెట్టవచ్చు. తిన్న తర్వాత భోజనం, తిన్న తర్వాత కొన్ని అడుగులు వేయటం, తర్వాత ఏదైనా పని చేసిన తర్వాత రిలాక్స్ కోసం కొన్ని అడుగులు వేయటం, ఇలా చేస్తూ ఉంటే బాడీ కూడా కొంచెం ఎక్సర్సైజ్ రిలాక్స్గా ఉంటుంది. మన నరాలు ఎక్కడికక్కడికి ఎముకలు పట్టుకోకుండా ఉంటాయి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telanganam brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telanganam,
1: the voice of our home state.
3: FM Rainbow 101.9.
4: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. మనిషికి కుటుంబం, స్నేహితులు, సమాజం ఎంత అవసరమో కొంత వ్యక్తిగత సమయం కూడా అంతే అవసరం. మన జీవితంలో ప్రతి విషయం అందరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు మన దగ్గరే ఉండొచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల మన జీవితం గురించి చాలా విషయాలు అందరికి తెలిసిపోతున్నాయి. ఎక్కడ ఉన్నాం, ఎవరితో ఉన్నాం, ఏం చేస్తున్నాం అనే విషయాలు మనమే స్వయంగా షేర్ చేస్తున్న సందర్భాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రైవసీ అంటే ఇతరుల నుంచి పూర్తిగా దూరంగా ఉండడం కాదు, మన వ్యక్తిగత హద్దుల్ని మనమే నిర్ణయించుకోవటం. కుటుంబంలోనైనా స్నేహాల్లోనైనా ఒక ప్రైవసీని మరొకరు గౌరవించడం మంచి సంబంధాలకు చాలా అవసరం. అలాగే మన ఫోన్, పాస్పోర్ట్, వ్యక్తిగత సమాచార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. మన జీవితంలో అందరికీ స్థానం ఉండొచ్చు, కానీ మనకంటూ ఒక చిన్న ప్రైవేట్ స్పేస్ కూడా తప్పకుండా ఉండాలి. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. ఫిట్గా ఉండడానికి ఖరీదైన జిమ్ అవసరమా? చాలామంది రకరకాల జిమ్స్కి వెళ్తుంటారు, జిమ్ డ్రెస్, తర్వాత చేతిలో బాటిల్, కార్పెట్, వాళ్ళని చూస్తుంటే ఇంత బాగా ఫిట్నెస్గా ఉన్నారని వాళ్ళు కనిపించేస్తారు. అలా ఉండాలా ఏంటో అని చాలామంది అనుకుంటారు. ఖర్చుతో కూడుకుంది ఫిట్నెస్గా ఉండాలంటే. ఫిట్గా ఉండాలంటే ఖరీదైన జిమ్ మెంబర్షిప్ తప్పనిసరి అని చాలామంది అనుకుంటారు, కానీ నిజానికి అలా కాదు. మన ఇంటి దగ్గరే నడక, తేలికపాటి వ్యాయామాలు, స్ట్రెచ్చింగ్ వంటి కార్యకలాపాలు రోజువారీ జీవితంలో భాగం చేసుకోవచ్చు. పార్కులో వాకింగ్ చేయడం, మెట్లు ఎక్కడం, ఇంట్లోనే శరీరం తగ్గ వ్యాయామాలు చేయడం కూడా ఉపయోగకరమైన శారీరకమైన చాలా అలాంటి ఉపయోగకరమైన అన్నీ కూడా పార్కులో మనకు కనిపిస్తూ ఉంటాయి. జిమ్కి వెళ్ళే అవకాశం ఉన్న వాళ్ళు అక్కడ వ్యాయామం చేయవచ్చు, వెళ్ళలేని వాళ్ళు మాత్రం ఫిట్నెస్ని వదియాల్సిన అవసరం లేదు. అయితే ఏ వ్యాయామం మనకు సరిపోతుందో వయసు, శారీరక పరిస్థితిని బట్టి ఎంచుకోవడం మంచిది. ఫిట్నెస్ కోసం ఖర్చు చేసే డబ్బు కంటే మనం క్రమం తప్పకుండా కేటాయించే సమయం ఎక్కువ విలువైంది. రోజుకు కొంత సమయం మన శరీరం కోసం కేటాయించే అలవాటే అలా అసలైన ఫిట్నెస్ ఇన్వెస్ట్మెంట్. అందుకే జిమ్ ఒక ఆప్షన్ మాత్రమే, ఫిట్గా ఉండాలని మన కమిట్మెంట్ మాత్రం అసలు విషయం అనమాట. అందుకోసం ఖరీదైన జిమ్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

101.9. మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఎవ్రీ వన్ అవర్కి వార్తల ముఖ్యాంశాలు ఉంటాయి, వింటూ ఉండండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2019 నుండి 2026 మధ్య 36 దేశాల నుండి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను భారత్కు తీసుకొచ్చినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. గత 3 ఏళ్లలో 401 మంది నేరస్తులపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి అని తెలియజేసింది. జాతీయ ఆహార భద్రతా సవరణ బిల్లు 2026 కింద ఏ రాష్ట్రానికి ఏ లబ్దిదారుడికి ఆహార ధాన్యాల కేటాయింపులో ఎటువంటి కోత ఉండదని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. ఈరోజు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన, జాతీయ ఆహార భద్రతా సవరణ బిల్లు 2026 ముసాయిదాపై రాష్ట ప్రభుత్వాల నుంచి వ్యాఖ్యలు, సూచనలు ఆహ్వానించినట్టు జోషి తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ సుస్థిరతను నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక కీలక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈరోజు రాజ్యసభలో అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ, కనీస మద్దతు ధర విధానం కింద చెరకు, ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, ఇతర వైవిధ్యభరితమైన వ్యవసాయ ఉత్పత్తుల వంటి పంటలను ప్రోత్సహించడంపై దృష్టి సారించినట్టు మంత్రి తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ గత 12 ఏళ్లలో

సాధించిన వికాస్ యాత్రను, అమృతకాలంలో ప్రవాస భారతీయుల పాత్రను వివరించారు. రాబోయే 25 ఏళ్లు వికసిత్ భారత్ నిర్మాణంలో అత్యంత కీలకమని ఆకాంక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు తన నీటి ప్రవాహంతో పటాపంచలు చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు అన్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువను పునరుజ్జీవింపజేసి రాంపూర్ రాజేశ్వరరావుపేట పంప్ హౌస్ల ద్వారా దాదాపు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల చోరీల కేసుల్లో పోలీసులు 2 నిందితులను అరెస్టు చేసి వీరి నుంచి 28 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర రోడ్డు అంబులెన్స్లను అత్యవసర వైద్య సంరక్షణ కోసం అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర మోటార్ వెహికల్ రూల్స్ 1989కి సవరణను ప్రతిపాదిస్తూ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సేవ మరింత వేగవంతమైన ప్రతిస్పందనకు తోడ్పడుతుందని, మారుమూల ప్రాంతాల్లో అత్యవసర వైద్య సంరక్షణను మెరుగుపరుస్తుందని మంత్రిత్వ శాఖ చెప్పింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పై షడ్జం మందరం.
0: చూడండి

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
2: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలు ఒకవైపు
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. తాజా ట్యూన్స్కి వచ్చేసాం. నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన తండేళ్ళలోని బుజ్జి తల్లి, ప్రేమలోని విరహాన్ని దూరంగా ఉన్న ప్రియమైన వ్యక్తి కోసం ఎదురు చూసే మనసును చాలా అందంగా చెబుతుంది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగ చైతన్య సాయి పల్లవి కెమిస్ట్రీకి ఈ పాట మరింత అందాన్ని తీసుకొచ్చింది. సినిమాలోని ప్రధాన భాగాలను విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉడిపి ప్రాంతాల్లో చిత్రీకరించారు. జావేద్ అలీ పాడిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యం అందించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మరి తండేలు సినిమా

అంటే టైటిల్ డిఫరెంట్గా ఉన్న బుజ్జి తల్లి అనే టైటిల్ భలే ఉంది కదా. చాలామంది ఇంట్లో ఉన్న ఆడపిల్లని బుజ్జి తల్లి అని ముద్దుగా నాన్న పిలుస్తుంటే ఎంత మధురంగా ఉంటుంది. ఎవరైనా అబ్బాయి అమ్మాయి బుజ్జి తల్లి అని పిలిస్తే ప్రేమగా ఆప్యాయంగా పిలిచినట్టు అనిపిస్తుంది. యా అమ్మని కూడా బుజ్జి తల్లి అని పిలుస్తుంటారు, చెల్లెమ్మను కూడా అలానే పిలుస్తుంటారు వదినం. అంటే ప్రేమకు వరసైన వాళ్ళు, చక్కగా ఆప్యాయత అనురాగాలు పంచుకునే వాళ్ళు, ప్రేమానుబంధాలు పంచే వాళ్ళని బుజ్జి తల్లి అని పిలుస్తుంటే అమ్మతో పోలిక. అమ్మ అంటే ఆశీర్వదించే అమ్మ కాబట్టి, ఎప్పుడు అమ్మఒడి తొలిబడి కాబట్టి ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. ఈ పాటలో హీరో హీరోయిన్ బుజ్జి తల్లి అని పిలుచుకుంటారు, మరి ఆ కెమిస్ట్రీ అంతా మీకు తెలిసిందే. అయినా సరే పాట వినేద్దాం. ఏమంటారు, వింటూ ఉన్న 90.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

0: Tell me.
1: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
0: Wow. So it's like a cultural adda on radio.
1: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: FM Rainbow 101.9.
4: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులు మయం. నెక్స్ట్ ఏంటి అంటే కోర్ట్ అనే సినిమా మీకు అందరికీ ఆసక్తి లేపినట్టు, ఆసక్తి పుట్టించినట్టు, ఆసక్తితో ఇంకొంచెం ఉత్సుకతతో చూసిన సినిమా కదా. హర్ష్ రోషన్ శ్రీదేవి అప్పల జంట పితరకెక్కించిన ప్రేమలో పాట. చిన్న వయసులో మొదలయ్యి అమాయకమైన ప్రేమ, ఒకరిని ఒకరు తెలుసుకోవాలన్న ఆసక్తిని చాలా మృదువుగా చూపించింది. రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి అప్పల కీలక పాత్రలో కనిపించారు. కథ విశాఖపట్నం నేపథ్యంలో సాగుతుంది. చిత్రీకరణకు సంబంధించిన పూర్తి లొకేషన్ వివరాలు అధికారికంగా విస్తృతంగా మనం కొంచెం వెల్లడించలేదు. అనురాగ్ కులకర్ణి, సమీర భరద్వాజ్ పాడిన ఈ పాటకి పూర్ణాచారి సాహిత్యం, విజయ్ సంగీతం అందించారు. మరి ఆ పాటని మనం వినేద్దాం. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2360555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. డాకు మహారాజు అనే సినిమాలో చిన్ని అనే ఒక పాట ఉంది. బాలకృష్ణ ప్రజ్ఞ జైష్వాల్పై చిత్రీకరించిన చిన్ని పాటలో ప్రేమను చాలా హుషారుగా సరదాగా వ్యక్తం చేసే భావం కనిపిస్తుంది. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన డాకు మహారాజులో బాలకృష్ణతో పాటు ప్రజ్ఞ జైష్వాల్, శ్రద్ధ, శ్రీనాథ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ, సాది స్టూడియోస్తో పాటు ఊటీ, జైపూర్ ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. విశాల్ మిశ్రా పాడిన చిన్నీకి అనంత శ్రీరామ్ సాహిత్యం తమను సంగీతం అందించారు. మరి ఈ పాట మనం ఈ సమయంలో వినిద్దాం తాజా ట్యూన్స్లో.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: Hyderabad's heartbeat,
6: Secunderabad's vibe.
5: FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
6: Music, culture, sports and surprises, all packed in one vibrant show.
5: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
6: stay tuned,
5: stay bright.
6: Vibrant Hyderabad
5: on FM Rainbow 101.9.
7: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మిరాయ్ సినిమా పేరే. వైబుంది అనే పాట ఉంటుంది. తేజ సజ్జ, రితికా నాయక్ నటించిన వైబుంది అనే పాట అంటేనే ఎనర్జీ, యూత్ఫుల్ ఫీల్తో, కథానాయకుడు స్మైల్తో, స్టైల్తో, జోష్ని చూపించే పాట ఇది. కార్తిక్ ఘట్టమనే దర్శకత్వం వహించిన మిరాయి సినిమా. తేజ సజ్జ, రితిక్ నాయక్, మంచు, మనోజ్, శ్రియ, శరణ్ తదితరులు నటించారు. హిమాలయాలు, నేపాల్, బ్యాంకాక్, ముంబై వంటి విభిన్న ప్రదేశాల సినిమా షూటింగ్ జరిగింది. ఆర్మాన్ మాలిక్ పాడిన వైబుంది అనే పాట గౌరహరి సంగీతం అందించేశారు. ఈ పాట మిరాయిలో మొదటి సింగిల్గా విడుదలైందనమాట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. అయితే ఇంకొకటి ఏంటంటే కింగ్డమ్ సినిమా హృదయం లోపల, విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటకు నడిచిన సినిమా హృదయం లోపల పాటను ప్రేమ భయాను బయటికి చెప్పలేని మనసులను భావాలను చాలా అందంగా చూపించారు. గౌతమ్ తిన్న సూరి దర్శకత్వం వహించిన కింగ్డమ్, విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలు నటించారు. హైదరాబాద్, విశాఖపట్నం, కేరళ, శ్రీలంక ప్రాంతాల్లో ఈ సినిమాని చిత్రీకరించారు. అనిరుద్ధ్ రవిచందర్, అనుమిత నదేశన్ పాడిన ఈ పాటకి కృష్ణకాంత్ సాహిత్యం, అనిరుద్ధ్ సంగీతం అందించారు. ఈ పాటలు బ్యాక్ టు బ్యాక్గా వినేద్దాం. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. వేణుతో వింటున్నారు ఈ సమయంలో.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 89 లైఫ్ రంగులమయం. ఇది మన చట్టం. రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ గురించి న్యాయవాది శ్రీమతి ఎం కృష్ణసాయి గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు వింటారు. పరిచయకర్త డాక్టర్ బూక్యా వీరన్న. ఈ కార్యక్రమం ఇప్పుడు విందాం.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఇది మన చట్టం కార్యక్రమంలో వివాహ నమోదు, రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్, ఈ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఒక చట్టం ద్వారా నమోదు అయినటువంటి వివాహానికి ఏ విధమైనటువంటి గుర్తింపు ఉంటుంది, ఎన్ని విధాలుగా సర్టిఫికెట్ మనకు ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం. ప్రముఖ హైకోర్టు అడ్వొకేట్ శ్రీమతి కృష్ణసాయి గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్కారం.
1: నమస్కారం సార్.
0: వివాహ నమోదు అంటే ఏమిటి? రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?
1: వివాహ రిజిస్ట్రేషన్ అనేది వివాహం జరిగినాక ఆ వివాహం చేసుకున్న నవవధువులు ఇద్దరూ కలిసి అధికారికంగా నమోదు చేసుకునే ప్రక్రియని వివాహ రిజిస్ట్రేషన్ అంటాము. ఇది వివాహానికి సంబంధించిన చట్టపరమైన గుర్తింపును అందిస్తుంది. వివాహం తర్వాత రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేశారు 2002లో మన రిజిస్ట్రేషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం చేసింది సార్. అయితే 1955లో హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్పిందంటే సెక్షన్ 8లో రిజిస్ట్రేషన్ అన్నది ఆప్షనల్. అదే 2002 రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 7లో మాత్రం షల్ రిజిస్టర్ అంటే కంపల్సరీగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. వివాహం చేసుకున్న తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారైతే 60 రోజుల లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సార్. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారైతే 90 రోజుల లోపల ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ 90 రోజులు దాటిపోతే అప్పుడు నేరుగా సబ్ రిజిస్టర్ ఆఫీసులోనే మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి అన్నది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వివాహం ఎక్కడ జరిగినా ఆ వివాహ రిజిస్ట్రేషన్ భారతదేశంలో చేసుకోవచ్చు. అయితే వారు ఇండియన్ సై ఉండాలి. అయితే వివాహాన్ని నమోదు చేయడానికి స్ట్రిక్ట్గా కాలపరిమితి అనేది ఏమి లేదు. జనరల్గా మ్యారేజ్ అయిన 6 నెలల లోపలే చేసుకుంటారు. ఒకవేళ 6 నెలల కాలపరిమితి దాటితే దానికి పెనాల్టీ ఉంటుంది. అది ఎంత అనేది ఆఫీస్ వాళ్ళు నిర్ణయిస్తారు. అంటే 5 సంవత్సరాల తర్వాత కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు, మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాల తర్వాత కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాటిలో పెనాల్టీని వాళ్ళు ఆఫీస్లో కొంచెం కట్టించుకొని అప్పుడు రిజిస్ట్రేషన్కి అవకాశం

0: అవకాశం ఇస్తారు. దాని ద్వారా వీళ్ళు నమోదు చేసుకొని అప్పుడు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందుతారు. దీనివల్ల భవిష్యత్తులో వివిధ లావాదేవీల కోసం కానీ, వీసా పాస్పోర్ట్లు మనకి కావాలన్నా కూడా, విదేశాలకు వెళ్ళాలన్నా భర్తతో పాటు ఎంతో ఉపయోగం దీనివల్ల. అయితే ఇది ఏ విధంగా చేసుకోవాలి అంటే, ఫామ్ ఏ ఉంటుంది, దాన్ని నింపి వివాహానికి హాజరైన, అంటే పెళ్ళి అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకుంటే 6 నెలల లోపలే చేసుకోవాలి. 6 నెలల లోపలైతే మనం వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో చేసుకోవచ్చు. అది మన మ్యారేజ్కి అటెండ్ అయిన ఇద్దరు వ్యక్తులు, వారి సంరక్షకులు వెళ్ళి సంతకం చేయాల్సి ఉంటుంది. ఫామ్ ఏ నింపాలి. ఈ ఫామ్ ఏ నింపడానికి బర్త్ సర్టిఫికేట్, అంటే స్కూల్ 10th క్లాస్ కానీ, ఆధార్ కానీ, పాస్పోర్ట్ కానీ, వీటిలో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ కంపల్సరీ. అలాగే వీళ్ళు ఏమి వృత్తి చేస్తున్నారు, లేదా ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం, లేదా చదువుకుంటుంటే చదువు, అవన్నీ ఫామ్లో మెన్షన్ చేయాలి. అలాగే సాక్షుల సంతకాలతో సహా కంపల్సరిగా ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసే దాంట్లో రెసిడెన్స్ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్. సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే దీన్ని అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. రెసిడెన్స్ అడ్రస్ అనేది ఆ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధిలోనే ఉండాలి. కనీసం నెల రోజులైనా ఆ పరిధిలోనే ఉండి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది సార్.
1: డేట్ ఆఫ్ బర్త్ అనేది ముఖ్యమైన అంశం వివాహానికి. ఈ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? డేట్ ఆఫ్ బర్త్ అనేది రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్, వివాహ నమోదుకు ఒక ముఖ్యమైన అంశమా?
0: కంపల్సరీ సార్. వివాహం జరిగే సమయానికి వధువు వయసు, కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 18 నడుస్తున్నా కూడా పనికిరాదు, 18 సంవత్సరాలు నిండినాకనే వివాహ దరఖాస్తుకు అర్హత ఉంటుంది. అలాగే అబ్బాయి వయసు 21 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి. నిర్ణీత రుసుముతో పాటు ఆన్లైన్లో వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు.
1: వివాహ నమోదుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి కొన్ని వివాహాలు జరుగుతూ ఉంటాయి, వాటికి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లాంటివి ప్రత్యేకంగా నమోదు చేయవలసినటువంటి చట్టపరమైనటువంటి అవకాశాలు ఉంటాయా?
0: ఖచ్చితంగా సార్. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 పార్లమెంట్లో ప్రత్యేక వివాహ చట్టం 1954 తీసుకురాబడింది. ఈ చట్టం ప్రకారం ఏంటంటే, అబ్బాయి అమ్మాయి ఇద్దరు వేర్వేరు మతాలైనా, వేర్వేరు కులాలైనా సరే, ఖచ్చితంగా వివాహం చేసుకుంటే రిజిస్ట్రేషన్ అనేది చేసి తీరాలి. ఇది ముందు నుంచి ఉంది. కంపల్సరీ ప్రతి వివాహానికి రిజిస్ట్రేషన్ అనేది 2002 నుంచే వచ్చింది. అంతకుముందు 1954 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్. ఇది జనరల్గా దీన్ని ఆదర్శ వివాహం అని కూడా అంటారు. అంటే కులాలు వేరే, మతాలు వేరే ఉన్నప్పుడు లవ్ మ్యారేజెస్ అంటాం కదా, వాటిని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పరిగణిస్తారు. దీనికి రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దీనివల్ల భవిష్యత్తులో అమ్మాయికి ఏ ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. ఈ రిజిస్ట్రేషన్ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకోవాలి సార్. వివాహానికి ముందే అయితే వెళ్ళి మనకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. పేరు, అడ్రస్సు, కులం ఖచ్చితంగా, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంటు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో. తర్వాత ఆధారు, ఏజ్ ప్రూఫు, ఇవన్నీ సబ్మిట్ చేసినాక ఇద్దరు సాక్షి సంతకాలు అప్లికేషన్ ఫామ్లో ఇచ్చి వచ్చినాక వీళ్ళు ఏం చేస్తారంటే, సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, 1 నెల రోజులు నోటీస్ బోర్డులో పెడతారు. ఆ లోపు ఎవరైనా కంప్లైంట్ ఇస్తారేమో, అంటే అబ్బాయి ఆల్రెడీ మ్యారీడ్ అని కానీ, అమ్మాయిని చీట్ చేస్తుండొచ్చు, లేదా డైవర్స్ కాకుండా కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు కొంతమంది. ఇది లవ్ మ్యారేజెస్లో అన్ని విషయాలు అన్నీ తెలియదు కదా, అమ్మాయి మోసపోవచ్చు కూడా. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో 30 డేస్ నోటీస్ బోర్డులో పెట్టి, 30 డేస్ తర్వాత ఎటువంటి కంప్లైంట్స్ ఎలిగేషన్స్ రాలేదనుకోండి, అప్పుడు ఒక డేటు టైం ఫిక్స్ చేసి నోటీస్ పంపిస్తారు, మ్యారేజ్ చేసుకునేకి మీరు అర్హత కలిగి ఉన్నారు, రండి అని. అప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ ఇద్దరు సంతకాలు పెట్టి వాళ్ళతో పాటు సాక్షుల్ని తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్, ఇటు అమ్మాయి పేరెంట్స్ లేదా అబ్బాయి, ఇటువైపు అబ్బాయి పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ లేదా ఫ్రెండ్స్ ఎవరైనా సాక్షులుగా వెళ్ళి సంతకాలు పెట్టినాక రిజిస్టర్ సర్టిఫికెట్టు వాళ్ళ చేతికి అందించడం జరుగుతుంది.
1: వివాహ నమోదు ఈ ప్రక్రియ అంతా చట్ట ప్రకారం జరిగిన తర్వాత ఈ వివాహ నమోదు సర్టిఫికెట్ అనేది ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది? ఈ వివాహ నమోదు సర్టిఫికెట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది?
0: మహిళలకి చాలా ఇంపార్టెంట్ ఈ సర్టిఫికెట్. భవిష్యత్తులో వాళ్ళకి ఏవో ఇబ్బందులు కలిగినప్పుడు కానీ, అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు కానీ, సమస్యలు వచ్చినప్పుడు కానీ, కోర్టుకు వెళ్ళినప్పుడు కానీ, అంటే డైవర్స్ కేసెస్లో కానీ, మెయింటెనెన్స్ కావాలని అడిగినప్పుడు కానీ, ఆస్తిలో

0: వాటా కావాలని అడిగినప్పుడు కానీ ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇది మహిళలకి చాలా ఉపయోగకరమైన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్. ఈ సర్టిఫికేట్ వల్ల వివాహమైన స్త్రీలలో ఏదైనా భర్తకు దూరంగా ఉండి లేదా భర్తతో ఎప్పుడు తగాదాలు ఉన్నప్పుడు లేదా 498 కేసెస్లోనూ అంటే డౌరీ హెరాస్మెంట్ కేసులోనూ, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ అంటే గృహహింస చట్టం, మెయింటెనెన్స్ వేయాలనుకున్నా కానీ, ఆస్తిలో ఏదైనా వాటా కావాలనుకున్నా కానీ, అప్పుడు లీగల్ హెయిర్గా వైఫ్ అని నిరూపించుకోవడానికి ఈ సర్టిఫికేట్ చాలా ఉపయోగపడుతుంది. చాలా వరకు ఇదివరకు ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది లేనప్పుడు చాలా కుటుంబాలు ఎన్నో కేసుల్లో ఇరుక్కొని చాలా క్రైమ్స్ నడిచేవి. ఎప్పుడైతే ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ పెట్టారో ఖచ్చితంగా అమలు చేయాలని, అప్పటి నుంచి క్రైమ్ రేట్ తగ్గిపోయింది.
1: వివాహ నమోదు అనేది ఇండియాలో ఉన్నవారికి చట్టం ఓ విధమైనటువంటి నమూనాను చెప్తుంది. అదేవిధంగా కొంతమంది ఎన్ఆర్ఐస్ ఏ విధంగా వారు వారి వివాహాన్ని నమోదు చేసుకోవాలి?
0: విదేశాల్లో ఎన్ఆర్ఐ వ్యక్తులు ఉండి ఇండియాలో మ్యారేజ్ నమోదు చేసుకోవచ్చు సార్. ఇద్దరు ఇండియన్స్ అయ్యి వాళ్ళకి టైం ఉండదు, ఇక్కడ ఇండియాలో మ్యారేజ్ అవుతుంది 2-3 రోజుల్లో వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతారు విదేశాలకి. అప్పుడు వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికెట్ ఎలా అప్లై చేసుకోవాలంటే, వాళ్ళు వెళ్ళిపోయినాక అక్కడే మన ఇండియన్ ఎంబసీ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని ప్రాసెస్ ఏంటంటే, వీళ్ళు వెళ్ళాక మ్యారేజ్ ఫోటోసు, వెడ్డింగ్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ సబ్మిట్ చేసి తర్వాత ఒక ప్రమాణపత్రాన్ని రాసివ్వాలి. రాసిచ్చినాక ఇక్కడ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ ఫారిన్ ఎంబసీ ఉంటుంది ఆ ఆఫీస్కి వెళ్ళి ఒక 1 మంత్ ముందే అప్లికేషన్ పెట్టుకోవాలి. జీపీఏ ఇవ్వాలి, వాళ్ళ అబ్బాయి తరపున కానీ అమ్మాయి తరపున కానీ ఇద్దరు పేరెంట్స్ జీపీఏ ఇవ్వాలి మన ఇండియాలో ఉండే ఫారిన్ ఎంబసీ ఆఫీస్లో. ఇచ్చినాక ఆఫీస్ వాళ్ళు ఒక టైం పెట్టుకొని పిలుస్తారు పేరెంట్స్ని. అక్కడ కూడా వాళ్ళు ఇండియన్ ఎంబసీలో వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళి ఆఫీసర్ని కలిసినప్పుడు స్కైప్ కాల్ మాట్లాడతారు. ఆఫీసర్స్ స్కైప్ కాల్లో వీళ్ళు మొత్తం అంతా మాట్లాడేటప్పుడు ఎంక్వైరీ చేస్తారు రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు, ఇండియన్ ఎంబసీలో ఉండే ఆఫీసర్స్ వాళ్ళన్నీ ఎంక్వైరీ చేసినాక అప్పుడు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఈ ఎన్ఆర్ఐస్కి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ సార్, ఎందుకంటే హస్బెండ్ అమెరికాకి వెళ్ళిపోయి లేదా వేరే దేశానికి ఎక్కడ వెళ్ళిపోయి భార్య ఇక్కడే ఉండిపోతే ఆ అమ్మాయికి మ్యారేజ్ సర్టిఫికేట్ రిజిస్టర్ అవ్వలేదనుకోండి, తను అక్కడ వెళ్ళలేదు. వెళ్ళాలన్నా విజిటర్గా వెళ్ళాలి లేదా టూరిస్ట్గా కానీ అలా వెళ్లాల్సి ఉంటుంది. కానీ వైఫ్గా వెళ్ళాలంటే మాత్రం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ. అది ఉండడం వల్ల ఏమవుతుందంటే, వైఫ్ కూడా వీసా తీసుకొని విజిటర్గా కాకుండా డిపెండెంట్ వీసా కాకుండా వైఫ్గా వెళ్ళి అక్కడ పర్మనెంట్గా గ్రీన్ కార్డు తెచ్చుకోవచ్చు, జాబ్ కూడా చేసుకోవచ్చు, సిటిజన్షిప్ తీసుకోవడానికి భార్యకి అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అన్నది ఎన్ఆర్ఐస్కి చాలా చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇందులో ఎన్ఆర్ఐస్ చాలా ఈ మధ్యకాలంలో మోసపోతున్నారు. అక్కడ ఆల్రెడీ పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్తున్నారు. రిజిస్ట్రేషన్ లేకపోతే చాలా అమ్మాయిలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఎన్ఆర్ఐస్ వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు కలగవు.
1: చట్టం రాకముందు అప్పటికే వివాహం జరిగిన వారు ఇప్పుడు నమోదు చేసుకోవాలంటే ఎటువంటి నియమ నిబంధనలను పాటించవలసి ఉంటుంది?
0: ఎవరైనా సరే భార్యాభర్తలు లేటుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మా వివాహం అయ్యి చాలా సంవత్సరాలు అయిందండి, మాకు రిజిస్ట్రేషన్ అవసరం ఉంది, ఇప్పుడు మాకు రిజిస్ట్రేషన్ చేయండి అని అడిగితే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు సార్. ఆ దరఖాస్తు ఫామ్ అంతా ఫిల్ చేసినాక, అంటే వీళ్ళు మ్యారేజ్ చేసుకున్న ఫోటోసు, వెడ్డింగ్ కార్డు, పెద్దలు సాక్షులుగా వీళ్ళంతా వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసినాక అప్పుడు ఒక 1 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వీళ్ళ చేతికి అందుతుంది. ఒకవేళ మనము చాలామందికి రిజిస్ట్రేషన్ కాలేదని తెలుసుకొని ఎవరైనా మన పక్కింటి వాళ్ళకి కానీ ఇంకెవరికైనా మన చుట్టాలకి ఎవరికైనా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అవ్వలేదనుకోండి, మనము రిజిస్టర్ ఆఫీస్లో ఇన్ఫర్మేషన్ చేసినామనుకోండి, అప్పుడు వాళ్ళు ఒక నోటీస్ ఇస్తారు. ఎవరికైతే రిజిస్ట్రేషన్ కాలేదో వాళ్ళకి ఒక నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ ఆధారంగా వచ్చి వాళ్ళు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
1: వివాహ నమోదు తప్పనిసరి, రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్, ఈ చట్టం ఏ విధమైనటువంటి ఉపయోగాలు కలిగిస్తుంది? మన వివాహాన్ని నమోదు చేసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి ప్రయోజనాలు పొందుతాము? ఇలా అనేక విషయాలు శ్రోతలకు తెలియజేశారు. మీకు ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ సార్.

ఇప్పటి వరకు ఇది మన చట్టం. రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ గురించి న్యాయవాది శ్రీమతి ఎం కృష్ణసాయి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ భూక్యా వీరన్న.

101.9. Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆచి ప్రశాంతి. సో ఆఫ్టర్ లాంగ్ టైం నేను మీతో మాట్లాడడానికి వచ్చేసాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, ఏమేమి విషయాలు మీకు చెప్పాలి, మీతో అన్ని అనుభవాలు పంచుకోవాలి, మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో నేనైతే ఎక్సైట్మెంట్తో రెడీగా ఉన్నాను. సో ఆలస్యం చేయకుండా మన షోనైతే స్టార్ట్ చేసేద్దాం ఒక బ్యూటిఫుల్ సాంగ్తో.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొకవైపు వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. నేను మీ ఆచి ప్రశాంతి. ఇంకా ఆలస్యం చేయకుండా మన జెన్జీ యూత్ గురించి మాట్లాడుకుందామా? సో తప్పకుండా మాట్లాడుకుందాం. జెన్జీ యూత్ ఎక్కువగా దేన్ని ఇంట్రెస్ట్గా చూస్తున్నారు, దేనిపై మక్కువ పెంచుకుంటున్నారు అనంటే డౌటే లేకుండా మనందరం చెప్పేది ఏఐ అంతే కదండి. ఇప్పుడున్నటువంటి జెన్జీ యూత్ అనే కాదు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఏఐని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. కానీ జెన్జీ యూత్ ఇంకా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు చదువు కోసం కానివ్వండి, కాంటెంట్ క్రియేషన్ కోసం కానివ్వండి, ఉద్యోగాల కోసం కానివ్వండి. ఏఐ టూల్స్ను విస్తృతంగా అంటే వారికి ఎంత కావాలో అంతకు మించి వాడుతున్నారు అనే దాంట్లో అసలు సందేహమే లేదని చెప్పవచ్చు. కానీ ఏఐ ఇచ్చే ఆన్సర్స్ నేరుగా మనం నమ్మకుండా నిజాలు చెక్ చేసుకునే అలవాటు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ అలవాటు కూడా జెన్జీ యూత్లో ఖచ్చితంగా పెరుగుతూనే వస్తుందన్నమాట. ఎందుకంటే ఏఐ ఇచ్చేసింది ఇంకా దాన్ని మనం చదివేస్తున్నాం, ఆ వర్క్ని స్టార్ట్ చేస్తున్నాం అనే దానికన్నా ఏఐ ఇచ్చే ఆన్సర్ ఎంతవరకు కరెక్ట్ దాన్ని మనం మెస్మరైజ్ చేసుకొని ఇది ఇంతవరకే దీన్ని ఉంచుకోవడం బెటర్ అనే ఒక అలవాటు కూడా జెన్జీ యూత్ నేర్చుకుంటున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ విషయమో నిజం ఏ విషయం అబద్ధం అని తెలుసుకోకుండా మనం దానిలో వెళ్తే అది కరెక్ట్ కాదు కదా. సో దానివల్ల జాబ్సే తీసేసిన, రీసెంట్లో కూడా అలాంటి

విషయాలు కూడా జరిగాయన్నమాట, జాబ్సే పోయిన విషయాలు. సో ఏఐని యూజ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఏఐ కరెక్ట్ ఆన్సర్ ఇస్తుందా లేదా రాంగ్ ఇస్తుందా దాన్ని గుడ్డిగా నమ్మి మనం ముందుకెళ్ళొద్దు. ఈ ఆలోచన విధానం కూడా జెన్సీ యూత్లో చాలా ఆలోచింపజేస్తుందన్నమాట. మనం స్కిల్స్కే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాం, అలాగే డిగ్రీతో పాటు ఏఐ, డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్, డేటా అనలిటిక్స్, కమ్యూనికేషన్, ముఖ్యంగా కమ్యూనికేషన్, ఇవన్నీ నేర్చుకోవడానికి చాలా చాలా ఆసక్తి చూపుతున్నారు. దీంట్లో సందేహమే లేదు, జెన్జీ యూత్ ఖచ్చితంగా స్కిల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. డిగ్రీ చదివినా సరే డిగ్రీతో పాటు అన్నీ నేర్చుకోవటానికి, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్, ఏఐ, వీడియో ఎడిటింగ్, డేటా అనలిటిక్స్, కమ్యూనికేషన్, ముఖ్యంగా కమ్యూనికేషన్ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఇంకా తిరుగు ఉండదన్నమాట. సో ఇలాంటి ఇంట్రెస్ట్ అంశాలు జెన్జీ యూత్ చూపుతున్నారన్నమాట. సో జెన్జీ యూత్ ఇంకా ఏ అంశాలపై అవగాహన పెంచుకుంటున్నారు, వేటిపై ఇంట్రెస్ట్ చూపుతున్నారనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. నేను మీ ఆచి ప్రశాంతి.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
1: Really? Tell me.
0: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: Rainbow 101.9.
4: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. ఏం మాట్లాడుకుంటున్నాం మనం? జెన్జీ యూత్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండే అంశాలు ఏంటి అనేది మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ టైం మాట్లాడుకున్నాం ఎక్కువగా ఏఐని యూజ్ చేస్తున్నారు, ఏఐ చెప్పేటువంటి నిజాలు ఏంటి అనేది కూడా చెక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఏఐని యూజ్ చేసి ఉన్న ఉద్యోగాలే పోగొట్టుకుంటున్నటువంటి విషయాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నారు. అలాగే స్కిల్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఇదంతా మనం మాట్లాడుకున్నాం కదా, ఇంకా ఏం నేర్చుకుంటున్నాం?

ఆర్థిక అవగాహన ఖచ్చితంగా పెంచుకుంటున్నారు. ఎందుకంటే ఖర్చుల పెరుగుదల కారణంగా చాలామంది యూత్కి ఏంటంటే పొదుపు, పెట్టుబడులు, ఫ్రీలాన్సింగ్, సైడ్ ఇన్కమ్ అంటే ఇట్లాంటివి ఉంటాయి కదా, వీటిపై కూడా ఎక్కువగానే దృష్టి పెడుతున్నారనమాట. ఇవి ఖచ్చితంగా వీటిపై దృష్టి పెడితేనే మన ఫ్యూచర్ అనేది బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్క జెన్సి యూత్ ఇలాంటి ఆలోచనలతోనే ముందుకెళ్తున్నారనమాట. అలాగే మానసిక ఆరోగ్యం, హెల్త్పై కూడా ఖచ్చితమైనటువంటి ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు. స్ట్రెస్ నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి, వర్క్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, డిజిటల్ డిటాక్స్ వంటి అంశాలు కూడా ఎలా నేర్చుకోవాలి అనే దానిపై ముఖ్యంగా వీటికి ప్రాధాన్యత అయితే ఇస్తున్నారు. సో ఇలాంటి ఆలోచనలు చేస్తున్నటువంటి జెన్జి యూత్ని మెచ్చుకోవచ్చు కదా, ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అలాగే అథెంటిసిటీకి విలువ, సోషల్ మీడియాలో ఫేక్ లైఫ్ అంటే నిజమైన వ్యక్తిత్వం, ఫేక్ లైఫ్ కంటే నిజమైన వ్యక్తిత్వం ఏదైతే ఉందో నిజమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే కామెడీ ఎలాంటి కంటెంట్స్ అయితే చూసి నవ్వుకుంటున్నారు, దానికి ఎలాంటి రిజెక్షన్ అనేది లేదు. కాకపోతే సోషల్ మీడియాలో కూడా ఏవి నమ్మాలి, ఏవి నమ్మకూడదు, ఏ ప్రమోషన్స్ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు, వీటికి చార్జ్ చేస్తున్నారా లేకపోతే ఇది ఫేకా రియలా, ఇది ఖచ్చితంగా నమ్మొచ్చా నమ్మొద్దా అనే విషయాల్ని కూడా బాగా అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి కూడా వాటిపై నిర్ణయాలు అనేవి తీసుకుంటున్నారు. సో స్ట్రెస్ నుంచి ఓవర్కమ్ అంటే ఏదైనా ఒక స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు దాని నుంచి ఎలా ఓవర్కమ్ కావాలి, వర్క్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, సో ఇలాంటి ఖచ్చితమైనటువంటి ఇంపార్టెంట్ విషయాల నుంచి కూడా ఓవర్కమ్ అవుతున్నారు, అన్నీ తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా పొదుపు, పెట్టుబడులు, ఫ్రీలాన్సింగ్, సైడ్ ఇన్కమ్లు అంటే వీటి నుంచి కూడా ఎలా మనం స్టార్ట్ చేయాలి, చేసిన దాన్ని ఎలా పక్కకు పెట్టి పోగు చేయాలి, సో ఇలాంటి ఇంపార్టెంట్స్ విషయాల గురించి ఖచ్చితంగా రోజు రోజుకి మంచి అవగాహన పెంచుకుంటూ ముందుకెళ్తున్నారనమాట. సో ఏదేమైనప్పటికీ జెన్జీ యూత్ అయితే గ్రేట్ అనే చెప్పొచ్చు అబ్బా, ఎందుకంటే ప్రతిదీ అంటే ఏది మంచి ఏది చెడు అని అబ్జర్వ్ చేయడంలో జెన్జీ యూత్కి మించినటువంటి వాళ్ళు లేరని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి విషయాన్ని ఒక అవగాహనతో ముందుకెళ్తున్నారు, అంటే అది ఏది ఫేక్ ఏది రియల్ అనే దాని పట్ల ఒక 100% ప్యూరిటీతో ముందుకెళ్తున్నారనమాట. సో జెన్జీ యూత్కి ఇంకా ఏం ఇంట్రెస్ట్ ఉన్నాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఒక సాంగ్ అయితే వినండి, ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

0: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచి ప్రశాంతి. జెన్జీ యూత్ ఇంకా ఏం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు అంటే కాంటెంట్ క్రియేషన్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, షార్ట్స్, పాడ్కాస్ట్, వీటి ద్వారా మంచి ఇన్కమ్ పొందుతున్నారు. స్టార్టప్ ఆలోచనలు కూడా చేస్తున్నారు, ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా సొంత వ్యాపారం ప్రారంభించాలనే ఆసక్తి ఇప్పుడున్నటువంటి జెన్జీ యూత్కి చాలా పెరుగుతుంది. రిమోట్ వర్క్ అంటే ఇంటి నుంచి పనిచేసేటువంటి ఉద్యోగాలను సంపాదించడం, ఫ్రీలాన్సింగ్ అవకాశాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. సో ఫ్రీలాన్సింగ్ అవకాశాలు చేసుకుంటే ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తూనే ఇంకో వర్క్ చేయొచ్చు. అలాగే ఇలాంటి స్టార్టప్ ఆలోచనలు చేస్తూ ముందుకెళ్తున్నారనమాట. ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుందంటే ఎంత జాబ్ చేసినా ఏం చేసినా ఒక చిన్న బిజినెస్ చేయాలనే ఒక ఆలోచన అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అప్పా ఒకరి దగ్గర జాబ్ చేయటం ఏంటి, ప్రతిదానికి పర్మిషన్ తీసుకోవాలి, ప్రతిదానికి లీవ్ కావాలన్నా బాస్ని అడగాలి. మనకంటూ ఒక చిన్న బిజినెస్ అయినా సరే సొంతంగా ఉంటే హ్యాపీనెస్సే వేరు కదా. మనకు నచ్చినప్పుడు చేసుకోవచ్చు, నచ్చినప్పుడు ఊరుకోవచ్చు అనే ఉద్దేశంలో చాలామందికి ఈ ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడున్నటువంటి జెన్జీ యూత్ కూడా ఈ ఆలోచన అనేది ఖచ్చితంగా ఉందన్నమాట. సో ఇలాంటి వర్క్స్ చేస్తూ మంచి ఇన్కమ్ను సాధిస్తున్నారు. సో అలాగే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ చేయటం, పోడ్కాస్టర్స్, ఇంటర్వ్యూస్ ఇలాంటివి చేసి కూడా మంచి ఉద్యోగాన్ని, మంచి ఆదాయాన్ని అయితే సంపాదిస్తున్నారు. సో ఇలాంటి అంశాలపై జెన్జీ యూత్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది అన్నమాట. అలాగే డిజిటల్ పేమెంట్స్, యూపీఐ కానివ్వండి, డిజిటల్ వ్యాలెట్లు కానివ్వండి, ఆన్లైన్ బ్యాంకింగ్ కానివ్వండి, ఇవన్నీ రోజు వారి జీవితంలో ఉన్నటువంటి అంశాల పట్ల ఖచ్చితంగా యూజ్ చేయాల్సినటువంటి అంశాలు అన్నమాట. ఎలాగంటే ఇప్పుడు యూపీఐ లేనిది, ఫోన్పే, డిజిటల్ పేమెంట్స్ లేనిది అసలు ఆ రోజంతా గడవదేమో నాకు తెలిసి. ఆన్లైన్ పేమెంట్ అనేది ఖచ్చితంగా రోజువారీ జీవితంలో నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. అలాగే పర్యావరణ స్పృహ పట్ల కూడా ఒక మంచి అవగాహనతో ఉన్నారు. అంటే ఎలా అంటే ప్లాస్టిక్ని తగ్గిద్దాం, మొక్కలు నాటుదాం, సస్టైనబుల్ అంటే అంశాలపై కూడా, ఇలాంటి జీవన శైలిపై కూడా మంచి అవగాహన పెంచుకుంటున్నారు. సో ఇదంతా నిజంగా బాగుంటుంది కదండి. ఇలా ఆలోచించే జెన్జీ యూత్ ఉన్నారంటే మనం అదృష్టవంతులం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్లాస్టిక్ని తగ్గించి మొక్కలు నాటడం అంటే అది మామూలు విషయం కాదు ఈ హైదరాబాద్లో, అసలు కాదు. ఎందుకంటే మనం మొక్కలు నాటుతామన్నా ఇక్కడ ప్లేస్ ఉండదు. ఒకవేళ ప్లేస్ ఉన్నా కూడా ఆ మొక్కలు తీసేసి మరీ అక్కడ కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు. సో అలాంటి థాట్స్ జెన్జీ యూత్కి వచ్చిందంటే అది గ్రేట్ అనే చెప్పొచ్చు. అలాగే ఇంకా ఏం ఇంట్రెస్ట్ పెడుతున్నారంటే ఫిట్నెస్, హెల్తీ పరంగా ఖచ్చితంగా ఫిట్నెస్తో పాటు జిమ్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అలాగే యోగా, రన్నింగ్, సైక్లింగ్, హోమ్ వర్కౌట్స్ ఇలాంటివి కూడా ఎక్కువగా చేస్తున్నారు. ఎందుకంటే ఎన్ని చేసినా మన హెల్త్ అనేది అయితే ఖచ్చితంగా ఇంపార్టెంటే కదా. అందుకోసం ఫిట్నెస్ని పెంచుతూ జిమ్, యోగా ఇలాంటివి చేస్తూ, రన్నింగ్ చేయడం, సైక్లింగ్, అలాగే ఇంట్లోనే కూర్చొని వర్కౌట్స్ కూడా ఇలాంటివి చేస్తూ వారి హెల్త్పై కూడా మంచి ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకెళ్తున్నారనమాట. అలాగే ఇప్పుడున్నటువంటి జెన్జీ యూత్కి ప్రయాణాలపై కూడా ఆసక్తి అనేది పెరుగుతూ వస్తుంది. కొత్త కొత్త ప్రాంతాలు చూడాలనుకోవటం, ట్రావెల్ వ్లాగ్ చేయటం, స్థానిక సంస్కృతిని అనుభవించడం ఇష్టపడుతున్నారు. టూర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉన్నాయండి? నాకైతే చాలా ఇష్టం. సో ఇప్పుడున్నటువంటి

0: Hyderabad's heartbeat, Secunderabad's vibe. FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
1: Music, culture, sports and surprises. All packed in one vibrant show.
0: So, whether you are chilling at Tankbun or shopping at Chaminar,
1: stay tuned,
0: stay bright.
1: Vibrant Hyderabad
0: on FM Rainbow 101.9.
2: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచి ప్రశాంతి. సెన్సి యూత్ ఇంకా ఎక్కువగా దేనిపై ఇంట్రెస్ట్ పెడతారు, ఎలాంటి అంశాలపై మక్కువ చూపుతారు అంటే వాలంటరీ సేవలు, అంటే సామాజిక సేవ, అంటే సమాజానికి సేవ చేయడం, రక్తదానం, ఎన్జిఓ ఇట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి కదండి, అన్నదానం, కొన్ని ట్రస్ట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో పాల్గొని వారి సపోర్ట్ని ఇంకా బలాన్ని చేకూర్చడంలో సెన్సి యూత్ ముందున్నారని చెప్పొచ్చు. అలాగే ఎవరైతే అనాథ పిల్లలు, వృద్ధులు, ముసలివారు, తల్లిదండ్రులు వదిలేసిన వారు ఎవరైతే బయట తిరుగుతుంటారో వారికి ఫుడ్ తీసుకెళ్ళి ఇవ్వడం, వాళ్ళ ఇంట్లోకి కావాల్సినటువంటి సరుకులు తీసుకెళ్ళడం, ఎవరైనా రోడ్లపై కనిపిస్తే వారిని తీసుకెళ్ళి అనాథాశ్రమాల్లో చేర్పించడం, ఇట్లాంటి కార్యక్రమాల్లో అయితే ముందున్నారు. ఇలాంటి వారికి సెల్యూట్ అని చెప్పొచ్చు. సెల్యూట్ చేసినా తక్కువే, ఎందుకంటే వారికంటూ ఏ తోడు నీడ లేని వారికి, వారికంటూ ఒక గూడు, గుడ్డ, అది కూడును, ఇవన్నిటిని నిర్మిస్తున్నారు కదా, వారికి సెల్యూట్ చేసిన తక్కువే అన్నమాట. సో ఇలాంటి వాటిలో సెన్సి యూత్ అనేవారు ముందుగా ఉన్నారు. టెక్నాలజీ అవగాహన పెంచుకోవటంలో కూడా, ఏఐని యూజ్ చేయటంలో, సైబర్ సెక్యూరిటీని వాడటంలో, రోబోటిక్స్, కోడింగ్ ఇట్లాంటి అంశాల పట్ల కూడా చాలా ఆసక్తిని, ఇంట్రెస్ట్ను చూపిస్తున్నారు. ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలి, అంటే మంచి ఆహారం తీసుకోవటం, మంచిగా పడుకోవటం, అంటే నిద్రని కూడా కరెక్ట్ ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి లేవాలి, సో ఇలాంటి అంశాలపై ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవటం, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే ఇందాక చెప్పాను కదండి, యోగా, లైక్ జిమ్, సో ఫిట్నెస్ ఇట్లాంటి వాటికి ఒక టైం షెడ్యూల్ క్రియేట్ చేసుకొని మరి హెల్తీ ఫుడ్ తీసుకొని ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని అనుభూతిగా పొందుతున్నారనమాట. సో వాస్తవిక దృక్పథం దాని గురించి మాట్లాడుకుంటే, ఉద్యోగం కానివ్వండి, ఆర్థిక భద్రత కానివ్వండి, కుటుంబ బాధ్యతల గురించి ముందుగానే ప్రణాళికలు వేసుకుంటున్నారు. సో ఈ విషయంలో చాలా గ్రేట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జెన్సీ యూత్ ఆ థాట్స్ రావడం చాలా తక్కువ. అంటే మనం చేసే ఉద్యోగం ఏంటి, మనకు వచ్చే శాలరీ ఏంటి, మనం ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఎంత ఆదా చేసుకోవాలి, ఎంత పోగు చేసుకోవాలి, సో ఎంత కుటుంబం కోసం కేటాయించాలి, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అని ఒక ఆర్థిక భద్రతతో ఒక ఇన్కమ్ని పక్కకు వేయడం, అలా సేవింగ్స్ చేసుకోవడం, కుటుంబ బాధ్యతలు అంటే మన పేరెంట్స్ కానివ్వండి, మన ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు అంటే నానమ్మ, లైక్ అమ్మమ్మ, సో వీరి కోసం కూడా ముందస్తు ప్రణాళిక వేసుకొని వారికి ఏం కావాలి, వాళ్ళ హెల్త్ పరంగా ఏం కావాలి అనే బాధ్యతల గురించి కూడా ముందుగానే ఒక ప్రణాళిక వేసుకొని వారి కోసం ఒక కేర్ తీసుకుంటున్నారు చూడండి. సో ఈ విషయంలో జెన్సీ యూత్కి ఏమంటారు, నమస్కరించాలి. సో ఇలాంటి ఆలోచనలు తీసుకోవటం, ఇలాంటి ఆలోచనలతో ముందుకెళ్ళటం, కుటుంబ బాధ్యతలతో ముందుకెళ్ళారంటే అది గ్రేట్ఫుల్గానే చెప్

చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలాంటి అంశాలతోనే ఇంకా మంచి మంచి విషయాల్లో జెన్జీ యూత్ ఉన్నారు. ఇలాంటి గొప్ప విషయాలతోని ఇంకా క్రియేట్ చేసి ఇంకా క్రియేటివిటీగా ఏవైతే చేయగలుగుతున్నారో వాటన్నిటినీ ఆలోచించి, వాటన్నింటినీ ఒక ఆలోచన క్రమం, ఒక టైం టేబుల్, ఒక షెడ్యూల్ పెట్టుకొని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు అనుకున్నటువంటిది అధిరోహిస్తే అంతకన్నా పెద్ద విజయం ఏది ఉండదన్నమాట. అంటే హెల్త్ పరంగా కానివ్వండి, మనీ పరంగా కానివ్వండి, సేవింగ్స్ పరంగా కానివ్వండి, కుటుంబ బాధ్యతల పరంగా కానివ్వండి, ముఖ్యంగా తనకి తన సెల్ఫ్ కేర్ తీసుకోవడం పరంగా కానివ్వండి, వీటన్నిటిలో జెన్జీ యూత్ అనేవారు ముందున్నారనమాట. సో ఇంకా మంచి మంచి విషయాలపై అవగాహన పెంచుకుంటూ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇక్కడితో జెన్జీ యూత్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ హలో రెయిన్బోలో మనం కలర్ షో అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేసేయండి, ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

0: Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ వైద్యవర్డ్స్ ఆచి ప్రశాంతి. మనందరికీ ఇష్టమైనటువంటి హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిసనర్స్ కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. ఆలస్యం చేయకుండా మీరైతే నాకు కాల్ చేసేయచ్చు. నేను మీకు మీకోసం అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీ జీవితంలో మీరు ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండే ఉంటుంది, అది నాతో షేర్ చేసుకోవచ్చు. మీరు నాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323003 0402323481, మరొక నెంబర్ 0402970475కి కాల్ చేయండి. మీ అభిప్రాయాల్ని మీ సలహాల్ని నాతో షేర్ చేసుకోండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీరు నన్ను ఏ క్వశ్చన్ అంటే, మీ జీవితంలో మీరు ఎప్పటికీ మర్చిపోలేని ఏదో ఒకటి సంఘటన అయితే ఉంటుంది కదా, సో అది నాతో షేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను, ఆ తర్వాత మీరు నాకు కాల్ చేయొచ్చు, ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

0: Rainbow 101.9. Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. మనమున్నాం హలో రెయిన్బో. సో ఆలస్యం చేయకుండా లైవ్ ఫోన్ కాల్స్ అయితే తీసుకుందాం. మనకి కాలర్స్ అయితే కాల్స్ చేస్తున్నారు, మాట్లాడేద్దాం. హలో హలో హలో
1: హలో
0: హలో నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: బబ్లు.
0: బబ్లు గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు బబ్లు?
1: వరంగల్ నుంచి.
0: వరంగల్ నుంచి. టాపిక్ విన్నావా బబ్లు?
1: అయితే నాకు మర్చిపోలేని సంఘటన అంటే ఏంటంటే, అంటే మా స్కూల్లో లైఫ్ లో నా స్కూల్ లైఫ్ లో చాలా మంచి సంఘటన అంటే ఫ్రెండ్స్తో అంటే ఫ్రెండ్స్తో ఒక స్కూల్లో మేము టెన్త్ లో ఉన్న రామోజీ యూనివర్సిటీ ఉంది కదా, మౌంట్ అప్పారు, అక్కడికి వెళ్ళామట. అంటే టూర్ అంటే మా స్కూల్ తరఫు నుంచి వెళ్ళామన్నమాట. దట్ ఈస్ ఫన్నీ, అంటే దట్ ఆ సంఘటన అంటే నా లైఫ్ లో అది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అప్పుడు బాయ్స్ సినిమా రిలీజ్ అయింది అన్నమాట. బాయ్స్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ మూవీలో పాటలు అలా పాడుకుంటూ బస్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తూ అలా వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి వచ్చామంట. ఫుల్ రామోజీ నుంచి మౌంట్ అప్పారు అక్కడ ఫుల్ అక్కడ టెన్త్ లో 2004 లో జరిగింది ఆ సంఘటన. బట్ అసలు మెమొరబుల్ సంఘటన అన్నమాట, అది ఇప్పటికి గుర్తు చేసుకుంటారని. అప్పట్లో ఇట్లా ఉండే వాళ్ళం కదా.
0: మళ్ళీ ఆ ఫ్రెండ్స్ రారు, మళ్ళీ అనుభూతులు రావు.
1: ఫ్రెండ్స్ ఎందుకంటే నా లైఫ్ లో ఎంతో ఎప్పుడు చూడలే. అంటే మౌంట్ అప్పర్ ఆ రామోజీ ఫిల్మ్స్ టీవీలో చూసిండే, కానీ మామూలుగా నేను అప్పట్లో మన పవన్ కళ్యాణ్ గారి సుష్భాగరం సినిమా చూసినప్పుడు అందులో ఈ రామోజీ ఫిల్మ్ లొకేషన్ కనబడింది. అంటే ఏంటో అనుకున్నాను, అంటే ఇంట్లోనే ఉంటుంది అనుకున్నాను. కానీ రియల్ గా చూస్తే ఇట్స్ వరే, అసలు మొత్తం నేచర్ నుంచి ఇక్కడే ఉందా అన్నట్టు అనిపించింది. ఈ గ్రీనరీ
0: నీ వైబ్ నీ సంతోషం అనేది కనిపిస్తుంది బబ్లు. థ్యాంక్ యూ.
1: పాజిటివ్ వైబ్స్ వి కాంట్ ఎక్స్ప్లోర్ ఆ ల్యాండ్ మార్క్స్ అంటే అది మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే 1 day క్వార్టర్ ఫుల్ టికెట్ తీసుకున్నా కూడా ఫుల్ అక్కడ మాకు గైడ్ ఉండి మాకు అన్ని విధాలుగా హౌ అంటే ఎక్స్ట్రా షూటింగ్స్ చేశారు అప్పట్లో.
0: అదొక ఇంట్రెస్ట్ మనకి చిన్నప్పుడు.
1: దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. అసలు ఇప్పుడు హైదరాబాద్ లో దట్ ఇస్ ద బిగ్గెస్ట్ వరల్డ్ లోని బిగ్గెస్ట్, చాలా మంది వస్తుంటారు అని చెప్పారు అంతా తెలిసింది. ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు మేక వేరే స్కూల్స్ వాళ్ళు కూడా వచ్చారన్నమాట. దే ఆల్సో ఎంజాయ్డ్ అవుతామట.
0: థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ సో మచ్. సో అదనమాట బబ్లు గారు కాల్ చేసి తన లైఫ్లో మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉంది అని అంటే, 10th క్లాస్లో తన ఫ్రెండ్స్తో కలిసి రామోజీ ఫిలిం సిటీ వచ్చారట. అక్కడ జరిగినటువంటి షూటింగ్స్, ఆ గ్రీనరీ అదంతా చూసి అది నేను ఇప్పటికీ మర్చిపోలేను అని షేర్ చేసుకుంటున్నారు. చాలా సంతోషం బబ్లు, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. సో మీ లైఫ్లో కూడా ఏదో ఒక సంఘటన అనేది ఖచ్చితంగా ఉంటుంది. చాలా సంఘటనలు ఉంటాయి, కానీ మన లైఫ్లో మన హార్ట్కి సంబంధించి కొన్ని విషయాలే గుర్తుంటాయన్నమాట. సో అలాంటి విషయం ఏదైనా ఉంటే మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323000, 0402348 21, మరొక నెంబర్ 0402970475కి కాల్ చేయండి. మీ అభిప్రాయాల్ని, మీరు మెమొరీస్ అంటే మీరు మర్చిపోలేని సంఘటన ఏదైతే ఉందో ఆ మెమొరీస్ అన్నీ నాతో షేర్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి మరొక కాలర్ అయితే కాల్ చేస్తున్నారు, మాట్లాడేసేద్దాం. హలో హలో, కాల్ కట్ అయిపోయింది.

0: హలో
1: హలో
0: హలో
1: అమ్మా ప్రశాంతి,
0: రమణయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను తల్లి. తండ్రులకు వచ్చినావు?
0: అవును రమణయ్య గారు.
1: సరే అమ్మా, నేను చెప్పిన టాపిక్ అడిగినావు కదా. నేను 87 సంవత్సరం, 1987లో మాకు కంచి స్వాముల వారు వచ్చారు. కంచిలో ఆయన పెద్ద ఆయన పరమాచార్య, రెండు ఆయన జయేంద్ర సరస్వతి, ప్రజెంట్ గా ఉండే ఆయన విజయేంద్ర సరస్వతి కూడా ముగ్గురు వచ్చారు.
0: ఓకే,
1: హలో,
0: వింటున్నాను, చెప్పండి.
1: ముగ్గురు వచ్చినప్పుడు ఏం చేసినా, మేము ఒక రోజే ఉంటాం మేము మీ ఊర్లో, ఒక సాయంత్రం 4 గంటలకు వచ్చి 7 గంటలకు వెళ్ళిపోతామన్నారు. వచ్చారు, చూశారు, చూసి హై స్కూల్లో చెప్పండి, సెలవు ఇస్తారు హై స్కూల్లో కూడా, అరేంజ్మెంట్ చేయాలంటే అరేంజ్మెంట్ చేసినాం. నేను హై స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ గా ఉన్నాను అనమాట. అప్పుడు ఏం చేసామంటే, వచ్చారు వాళ్ళు, వచ్చి ఉన్నారు, వాళ్ళకంతా రెడీ చేసినాము. రెడీ చేసిన తర్వాత నైట్ నా కోసం మళ్ళీ వచ్చారు పడుకుని ఉంటే వాళ్ళ మేనేజరు, ఈ స్వామి మీ ఊర్లో 5 రోజులు ఉంటాడు అని. అబ్బా అనుకున్నాము, బాధపడినాము. ఎందుకు బాధపడము, ఎందుకంటే చాలా మంది వాళ్ళకు అరేంజ్మెంట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది అనమాట. అప్పుడు ఆయన, ఏం భయపడాల్సిన పనులే, మీరు మాకు అన్ని తెచ్చుకుంటాం, మీరు మేము ఏదైనా ఉంటే మీరు అరేంజ్ తక్కువ వస్తే అరేంజ్మెంట్ చేయమన్నారు. ఆ 5 రోజులు ఘనంగా ఏర్పాటు చేసినామ్మా, ఆ మహానుభావుల యొక్క ఆశీర్వాదం తీసుకున్నాం. అప్పుడు 87లో అంతా బాగా జరిగిపోయింది. ఆయన వెళ్లేటప్పుడు జయేంద్ర సరస్వతి గారు శాలువా కప్పారు, శ్రీరామ పాద సేవని. అటువంటిది ఇంకా జరగదు, నాకు జరగబోదు ఇంకా, ఎందుకంటే నాకు కూడా వయసు అయిపోతుంది కాబట్టి ఇంకా అటువంటి మెమరీ ఇంకా నాకు రాదు. ఎప్పుడు అటువంటిది జరగడో జరగదు, ఇది మన కోరిక చెప్పబోయేది.
0: ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
1: హలో,
0: విన్నాను సార్, థ్యాంక్ యూ అంటున్నాను.
1: థ్యాంక్స్ అమ్మా.
0: అంటే మొదట్లో రమణయ్య గారు ఏమనుకున్నారు అంటే, వారు వచ్చారు కదా, వీరు వచ్చి ఏం చేస్తారు, ఇంకెలాంటి పాఠాలు మాకు చెప్తారు, అబ్బా ఇంకా వీళ్ళ నస ఏంటి అంటే, మాకు చిన్నప్పుడు అలాంటి థాట్స్ ఉంటాయి. సో అలా అనుకున్నారు, కానీ వాళ్ళ నీడ్స్ వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు అక్కడ స్టే చేసి వాళ్ళు వెళ్ళిపోతుంటే వీళ్ళు బాధపడ్డారట. అంటే అలాంటి అనుభూతిని వీళ్ళు ఆస్వాదించారనమాట. సో అలాంటి మెమరీస్ కూడా దొరకడం చాలా తక్కువ. ఇంకొకటి, నా ఏజ్ కూడా అయిపోతుంది, అలాంటి మెమరీస్ మళ్ళీ దొరకకపోవచ్చు అంటున్నారు. నిజంగా ఇవి మళ్ళీ ఆ మెమరీస్ మనకి దొరకవు. అందుకే ఉన్న ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ వైబ్ ఉండడం కాదు, మనమే వైబ్ని సృష్టించుకుంటే ఆ సంఘటనలు అనేవి మనం మర్చిపోకుండా ఉంటాం అనమాట. సో మరొక కాలర్ అయితే మనకి కాల్ చేస్తున్నారు, మాట్లాడేసేద్దాం. హలో,
2: సంధ్యావందనం అండి. ప్రశాంతి గారు,
0: సంధ్యావందనం. మురళి గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా బాగున్నానండి, చెప్పండి.
2: చాలా బాగున్నాను, అలానే ఉండండి. అయితే ఒక్క సంఘటన తోటి జీవితం అయితే నిలిచిపోదు ప్రశాంతి.
0: అవును, అది నిజమే.
2: ఎన్నో కోకొల్లలు ఉంటాయి, కొన్ని మనకు విషాదాన్ని కలిగించేటివి ఉంటాయి, కొన్ని ఆనందాన్ని కలిగించేటివి ఉంటాయి, కొన్ని జ్ఞాపకాలు ప్రకృతితోటి ముడిపడి ఉంటాయి, కొన్ని జ్ఞాపకాలు మనుషులతోటి ముడిపడి ఉంటాయి, కొన్ని జ్ఞాపకాలు మనసులతోటి ముడిపడి ఉంటాయి. ఎన్నో రకాలు ఉంటాయి. అయితే అందులో నేను నాది ఒక మంచి అద్భుతమైంది, అనుభూతి చెందింది చెప్తాను.
0: చెప్పండి.
2: యాక్చువల్ గా నేను నా మిస్సెస్, యాక్చువల్ గా వీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ అసలు.
0: ఓకే.
2: అయితే నవంబర్ 16th 1987 లో మా ఇద్దరికి పరిచయము. అప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ ఇప్పటికి భార్యాభర్తలుగా కొనసాగుతుంది. ఒక మధ్య వయసు కూడా దాటిపోయాను.
0: సూపర్ అండి.
2: ఆ డేట్ తో సహా ఆ అనుభూతి ఒకటి. ఇంకోటి చాలా విషాదకరమైంది ఏంటంటే, అక్టోబర్ 13th 2013 ఆ రోజు విజయదశమి, మొత్తం మన తెలుగు స్టేట్స్ బాగా మంచిగా సంతోషంగా చేసుకునే ఒక ఫెస్టివల్. అప్పుడు నాకు ఏంటంటే డాక్టర్లు చెప్పారు ఏంటంటే, నీకు ఆర్పి అనేది ఒకటి ఏర్పడుతుంది, దీనికి ట్రీట్మెంట్ లేదు, దీని వల్ల నీ దృష్టి పోతుంది, గ్రాజువల్ గా పోతుంది అని చెప్పి ఆ వార్త విన్నది. ఈ ఇటువంటి విషాదం ఏంటంటే, ఆ జీవితం లోపల మళ్ళీ ఇంకోటి ఇంత భయంకరమైనది అయితే ఇంకా నేను విననేమో అది. ఇక ఇంకోటి ఏంటంటే, ప్రకృతితోటి బాగా అనుభూతి చెందింది, బాగా చెందింది ఏంటంటే

0: మన నేపాల్లో పశుపతినాథ్ టెంపుల్, మౌంట్ కైలాష్ కానీ ఇవి దర్శనాలు, పోక్రా అనే ఒక హిల్ స్టేషన్ లో ట్రెక్కింగ్ చేయడం అనేది.
1: ఓకే, ఏ ఇయర్ లో వెళ్ళారు ఇక్కడికి?
0: ఇది వచ్చేసి నేను 1986 ఐ థింక్ 1986 1987, అంటే కాలేజ్ ట్రిప్ లో మేము 63 మెంబర్స్, 36 డేస్ టూర్ అది.
1: ఓకే, సూపర్ అండి.
0: ఆ విధంగా ఎంజాయ్ చేశాం ప్రశాంతి గారు. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదన్నమాట మురళి గారు మనతో పంచుకున్నటువంటి సంఘటనలు ఏంటంటే, తన వైఫ్తో ఏర్పడినటువంటి పరిచయం, ఆ పరిచయం ఇప్పటికీ ఇలా మా బంధం కొనసాగుతుందని చెప్పడం, అలాగే తనకి తను దృష్టిని కోల్పోయారట, సో అది విచారకరమైనటువంటి అంశం, సో అది కూడా నేను మర్చిపోలేనని చెప్పారు. అలాగే తన ఫ్రెండ్స్తో 87లో టూర్స్కి వెళ్ళారట, సో అవన్నీ మెమొరీస్ మనతో షేర్ చేసుకున్నారు. సో ఇలాంటి ఇంకా ఎన్నో ఉన్నాయి, ఈ మూడే మీకు చెప్పుకోవాలి, ఇవి ఇంపార్టెంట్ అన్నట్టుగా చెప్పారు. సో ఇదన్నమాట, ఇలాంటి సంఘటనలు మీ లైఫ్లో కూడా ఎన్నో ఎన్నో ఉండి ఉంటాయి. సో మీరు ఆలస్యం చేయకుండా నాకు కాల్ చేసి మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినండి, ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrate Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: FM Rainbow 101.9.
4: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం ఆనందమయం. నిలయంలో సమయం 7:27:46 అయితే అవుతుంది. మనం ఉన్నాం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో. సో మనకైతే చాలా కాల్స్ వస్తున్నాయి, ఆలస్యం చేయకుండా కాల్స్ మాట్లాడేద్దాం. హలో,
5: గుడ్ ఈవినింగ్ మేడం.
4: గుడ్ ఈవినింగ్ అండి.
5: నరసింహారెడ్డి మేడం, ప్రేమవతి పేట.
4: చెప్పండి నరసింహారెడ్డి.
5: బాగుందా మేడం?
4: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
5: నేను కూడా బాగున్నా మేడం.
4: ఓకే.
5: 87-88 మధ్యలో అనుకుంటా మేడం, ఆ ప్రాంతంలో పేరు సరిగ్గా యాడలేదు కానీ బ్యాంకుకి వెళ్ళినా మేడం. బ్యాంక్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది, కింద టీవీఎస్ సిటీ ఉండే, దాంట్లో 1,30,000 ఉంది మేడం. అప్పుడు పెద్ద అమౌంట్ చాలా అది.
4: అవును, 87 లో అంటున్నారు కాబట్టి పెద్ద అమౌంట్.
5: పెద్ద అమౌంట్ అది. అది టీవీఎస్ కి వాటర్ పెట్రోల్ ది ట్యాంక్ ఉంటది కదా మేడం, దానికి తగిలేసిన బ్యాగ్. బ్యాగ్ తగిలేసి బ్యాంక్ లో ఫస్ట్ ఫ్లోర్ బ్యాంకు వెళ్ళిపోయిన పైకి.
4: ఓకే.
5: క్యాషియర్ దగ్గర ఏదో మాట్లాడుతుంటే ఆ క్యాషియర్ మరి డైలీ వెళ్తుంటాయి అనమాట బ్యాంకు. నేను ఆ బ్యాంకు దగ్గర 2-3 సంఘటనలు జరిగినాయి, ఇట్లా బ్యాగులు కొట్టేసిన సంఘటనలు కూడా. అదే సేమ్. అయితే మేడం ఏం చెప్పిందంటే, ఏం సార్ ఈ రోజు క్యాష్ ఏం తీసుకురా లేరా అన్నది. అప్పటికే 15-20 నిమిషాలు జరిగిపోయింది అనమాట. అరే అని అప్పుడేసి పరిగెత్తి కిందికి వచ్చినా మేడం. దేవుడి దయవల్ల బ్యాగ్ అట్లనే ఉంది, ఎక్కడ పోలేదు.
4: అదృష్టవంతులు సార్.
5: ఆ సంఘటన ఏంటంటే ఇప్పుడు, ఎందుకంటే ఆ టైంలో 1,30,000 అంటే పెద్ద అమౌంట్ మేడం.
4: 1 crore అలా అంతటితో సమానం ఆ టైంలో.
5: అంతే మేడం. ఆ సంఘటన ఎప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంటుంది, మరొకైన సంఘటన మేడం అది.
4: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మీ అనుభూతిని మాతో షేర్ చేసుకున్నందుకు.
5: థ్యాంక్ యూ మేడం.
4: సో అదనమాట నరసింహారెడ్డి గారు బ్యాంక్ దగ్గర ఒక 20-30 మినిట్స్ వరకు అక్కడ 130,000 అలాగే ఉంచి బ్యాంక్లో వెళ్ళి వాళ్ళతో క్యాజువల్గా మాట్లాడడం, అంటే అక్కడ ఉన్న వాళ్ళు గుర్తు చేస్తే తప్ప సార్కి గుర్తు రాలేదన్నమాట. సో వచ్చి చూసుకుంటే అదృష్టం కొద్దీ ఉన్నాయి. ఆ సమయంలో అది పెద్ద అమౌంట్ కాబట్టి అది అక్కడే ఉండిపోవటం, ఆ టైంలో నాకు అది అలా మిగిలిపోయిందని గుర్తు చేసుకుంటూ ఉంటారట. సో నిజంగా గ్రేట్ థింగ్ అండి. ఇలాంటివి ఒక్కసారి ఊహకందనివి, ఆ టైంలో నా డబ్బులు కొట్టేస్తే ఇంకా నా పరిస్థితి ఏమైపోయేది, ఇలాంటి ఆలోచనలు ఖచ్చితంగా వస్తాయన్నమాట. సో ఆ రోజు సార్ సమయం బాగుంది కాబట్టి ఆ డబ్బులు అక్కడే సేఫ్గా ఉన్నాయన్నమాట. సో మనకి మరొక కాలర్ అయితే కాల్ చేస్తున్నారు, మాట్లాడేద్దాం. హలో.
6: హలో.
4: హలో.
6: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మేడం గారు. శ్రీనివాసరావు మలక్పేటమ్మా.
4: బాగున్నారా సార్?
6: బాగున్నామమ్మా.
4: చెప్పండి.
6: మీరు ఎలా ఉన్నారు?
4: నేను చాలా బాగున్నాను సార్.
6: ఓకే, అలాగే ఉండండి. 15 ఆగస్ట్ మళ్ళీ రీఛార్జ్ చేసుకుందాం మనం
4: సార్.
6: సో టాపిక్ ఫ్రెండ్షిప్ ఎలా ఉన్నామ్మా?
4: సార్ ఫ్రెండ్షిప్ కాదు, మీ లైఫ్ లో మర్చిపోలేని సంఘటన ఎన్నో ఉంటాయి కదా, ఒక 2 షేర్ చేసుకోండి, ఒకటి లేదా రెండు.
6: ఓకే ఓకే. ఆనేరా?

0: బాగానే రండి, చెప్పండి.
1: ఓకేనమ్మా. అయితే పెద్దవాళ్ళకి నమస్కారాలు, చిన్నవాళ్ళకి మా ఆశీస్సులు. కంపల్సరీగా ఏమిటంటే అమ్మా, నేను మా ఫ్రెండ్ సుభాష్ రెడ్డి అని, అతను బాగా థిక్కెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, మా ఐదుగురు ఫ్రెండ్స్లో వాడు బాగా ఇది. అయితే వాడు ఒకసారి రాత్రి 8:30 అట్లా ఫోన్ చేసి, అరే వాళ్ళ బాబు చెప్పాడు, అరే మా నాన్న డాడీ హాస్పిటల్లో ఉండడు, మిమ్మల్ని గుర్తు చేస్తున్నాడు అంటే, ధనాదన్ ఎక్కడ అంటే మా ఇంటి దగ్గరనే అంకుల్, మా ఇంటికి వస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి వెళ్ళిపోతామంటే, సరే అని చెప్పి వాళ్ళు ఇంటికి వెళ్ళని వెళ్ళి రాత్రంతా వారి దగ్గరే ఉండిపోయాను అనమాట. సో డాక్టర్లు అన్నారు, లేదండి కొంచెం సీరియస్ గా ఉంది, ఎవరన్నా ఒకరు ఉంటే సరిపోతుందంటే మెడిసిన్స్ అవి ఇవ్వాలి చెయ్యాలి అంటే, సరేనండి ఏం పర్లేదు నేను ఉంటాను చూస్తానని చెప్పి కంపల్సరీ వారి దగ్గర ఉండి 2-3 డేస్ వారితోటి ఉన్నాను, చేశాను, బాగా కోలుకున్నాడు. అది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సంగతి, ఎందుకంటే మాకు బాగా ఫ్రెండ్షిప్ నాకు 1960 మేము ఎప్పుడైతే లొకాలిటీకి వచ్చామో, లొకాలిటీకి వచ్చినప్పటి నుంచి వాడే ఫ్రెండ్ మాది. 18 SRT నంబర్ అయితే వాడి 22 SRT, 4 ఇళ్ళే మాకు డిఫరెన్స్. సో ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం, ఒకటే స్కూలు ఒకటే క్లాసు. సో మేము 5 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం, దాంట్లో ఇద్దరు వెళ్ళిపోయారు, ఇంకా 3 ఉన్నాము. ఆ 3 ఇంకా ఫ్రెండ్షిప్ మాది కంటిన్యూ అవుతూనే ఉంది. కాబట్టి ఆ సంఘటన అనేది నాకు జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేటువంటి సంఘటన అమ్మా.
0: ఇలాగే మీ స్నేహాన్ని కంటిన్యూ చేయండి. ఇలాంటి మెమోరీస్ అంటే అవి మళ్ళీ రాదు, ఆ స్నేహం రాదు, అలాంటి మిత్రులు రారు. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళతో ఆ అనుభవాల్ని కానివ్వండి, అనుభూతుల్ని కానివ్వండి మనం పంచుకుంటుంటే ఆ ఫీలే వేరే లెవెల్ ఉంటుంది. సో ఇలాగే కంటిన్యూ చేయండి. సో ఇదన్నమాట మీ లైఫ్లో కూడా ఏవో ఒకటి, ఏవో కాదు చాలా ఉంటాయి, ఊహకందనివి, గుర్తు పెట్టుకునేటివి, అసలు ఇంకా లైఫ్ లాంగ్ మర్చిపోలేనిది, మనకు మరణం వచ్చే వరకు కూడా మర్చిపోలేని సంఘటనలు కూడా ఎన్నో ఉంటాయి. కాబట్టి మీకు ముఖ్యమైనవి మీకు ఒకటి లేదా రెండు, ఏవో ఒకటి ఉంటాయి కదండి. సో అవి మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402320030, 0402320484821, 0402970471 కాల్ చేసి మీ మెమరీస్ని నాతో షేర్ చేసుకోండి. మనకి మరొక కాలర్ అయితే వస్తుంది, మాట్లాడేద్దాం. హలో,
2: నమస్కారం ప్రశాంతి గారు.
0: నమస్కారం సార్.
2: ప్రాతోని పేర్లతోని ప్రభాకర్ రావు వచ్చేస్తుంది, ప్రశాంత్ వచ్చేస్తుంది, ప్రవళిక గారు వచ్చేస్తుంటారు.
0: ఓకే,
2: బాగున్నారమ్మా?
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
2: నేను కూడా బాగానే ఉన్నాను భగవంతుడి దయ వలన. అయితే ఆ నేరే కదమ్మా?
0: ఆ నేరండి, చెప్పండి.
2: కట్టే కొట్టే తెచ్చానేటట్టు చెప్పేస్తాను.
0: చెప్పండి.
2: అస్సాంలో కామాక్ష టెంపుల్ అని ఉందమ్మా, ఇక్కడి నుంచి ఫ్లైట్లోనే వెళ్ళాం,
0: ఓకే,
2: దర్శనం బాగా చేసుకున్నాం. అక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళి హిల్ ఏరియా మొత్తం చూసాం, మొత్తం మంచు.
0: ఓకే,
2: మర్చిపోలేని సంఘటన అది, చాలా ఉంది. ఇంకోటి మర్చిపోలేని సంఘటన ఏమిటంటే, హలో
0: చెప్పండి, వింటున్నాను.
2: ఓకే థ్యాంక్ యూ, ఓకే థ్యాంక్ యూ అంటుంటారు కదా, అప్పుడే మనకు అర్థమైపోతుంది ఇంకా మనం పెట్టాలి ఫోను అని.

0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా బాగానే ఉన్నాను భగవంతుడి దయ వలన.
0: ఓకే,
1: అయితే ఆ నేరే కదమ్మా,
0: నేరండి, చెప్పండి
1: కట్టే కొట్టే తెచ్చానేటట్టు చెప్పేస్తాను.
0: చెప్పండి.
1: అస్సాంలో కామాఖ్య టెంపుల్ అని ఉందమ్మా. ఇక్కడి నుంచి ఫ్లైట్లోనే వెళ్ళాం,
0: ఓకే,
1: దర్శనం బాగా చేసుకున్నాం. అక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళి హిల్ ఏరియా మొత్తం చూసాను, మొత్తం మంచు.
0: ఓకే,
1: మర్చిపోలేని సంఘటన అది, చాలా ఉంది. ఇంకోటి మర్చిపోలేని సంఘటన ఏమిటంటే, హలో,
0: చెప్పండి, వింటున్నాను.
1: ఓకే థ్యాంక్ యూ, ఓకే థ్యాంక్ యూ అంటుంటారు కదా, అప్పుడే మనకు అర్థమైపోతుంది ఇంకా మనం పెట్టేయాలి ఫోను అని.
0: అలా ఏం
1: ఇది కూడా
0: లేదండి,
1: మర్చిపోలేని సంఘటనే.
0: అలా ఏం లేదండి, చెప్పండి.
1: అందరికీ హింటే ఇది, అందు కాదు నేను అందుకనే చెప్పాను, కట్టే కొట్టి తెచ్చి అంతే. మురేడు
0: ఓకే,
1: ప్రభాకరం నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అలాంటి ఫన్నీ మెమోరీస్ కూడా జరుగుతుంటాయి అప్పుడప్పుడు. సో సార్కి అలా అనిపించింది, తన టూర్స్ అండ్ వ్లాగ్స్లో కూడా కొన్ని టెంపుల్స్కి వెళ్ళారు. కామాఖ్య దేవి టెంపుల్లో దర్శనం మంచిగా చేసుకోవటం, అమ్మవారి ఆశీస్సులు కలగటం, అది మర్చిపోలేని సంఘటన అని చెప్తున్నారు. సో అదనమాట. మనకి మరొక కాలర్ కాల్ చేస్తున్నారు, మాట్లాడేద్దాం. హలో,
2: గుడ్ ఈవినింగ్ ప్రశాంతి మేడం గారు.
0: గుడ్ ఈవినింగ్ అండి.
2: గుడ్ ఈవినింగ్
0: చెప్పండి సార్.
2: ఓం ఆన్లైన్ లో ఉన్నానండి.
0: ఆన్లైన్ అండి, ఆన్లైన్ అండి.
2: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిచెత్తి మెహర్బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి సార్.
2: ఇక ముందుగా అండి, గౌరవనీయులు పెద్దలు పులివెందుల టైగర్ మా రమణయ్య అన్నయ్య గారికి నమస్కరిస్తూ కార్యక్రమండి.
0: చెప్పండి సార్.
2: హలో ప్రశాంతి మేడం గారు.
0: చెప్పండి సార్, వింటున్నాను.
2: హలో,
0: హలో,
2: హలో,
0: మీ వాయిస్ వినిపిస్తుంది సార్, చెప్పండి.
2: హలో, హలో,
0: వినిపిస్తుంది సార్, చెప్పండి. కాల్ కట్ అయిపోయింది. మరొక కాలర్ అయితే మనకి కాల్ చేస్తున్నారు, మాట్లాడేద్దాం. హలో,
3: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: అట్లా సతీష్ మేడం, మరి భద్రాద్రి కొత్త కూడా మేడం.
0: సతీష్ గారు చెప్పండి సార్.
3: మేడం మంచి టాపిక్ ఇచ్చారు, చాలా బాగుంది. కాకపోతే మర్చిపోలేని ఏంటంటే, మా తమ్ముడు మేడం ఒక ఒక మా చుట్టాలు రిలేటివ్ చనిపోతే రిటర్న్ లో వస్తా ఉంటే అతనికి కూడా యాక్సిడెంట్ లో బస్సు యాక్సిడెంట్ లో చనిపోవడం, అదొక మర్చిపోలేని సంఘటన. ఎందుకంటే మా తమ్ముడికి నాకు చిన్నప్పటి నుంచి ఉంది మేడం, ఎందుకంటే సెకండ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా వాడు నాతోనే ప్రయాణం చేశాడు. కాకపోతే ఆర్మీలో 17 ఇయర్స్ చేసిండు, చిన్న రిమార్క్ లేదు, చిన్న దెబ్బతలలు ఎలాంటి ఏం లేకుండా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత 5 ఇయర్స్ కూడా కాంట్రాక్ట్ బేసిస్ కింద పీఈటీ స్టార్ గా చేసింది సైనిక్ స్కూల్ లో, ఇక్కడ మన కరీంనగర్ లోని. కాకపోతే రిలేటివ్ చనిపోయింది కదా అని వీడు వెళ్ళి రిటర్న్ లో వస్తా అంటే ఆ బస్సు కుదరడం, చనిపోవడం అసలు చాలా బాధాకరం. కాకపోతే ఏంటంటే ఒకటి మిస్ ఎట్లనే అంటే అవయవ దానం చేయలేదు మేడం. వాడి ఏదైతే అవయవాలు ఉన్నాయో కన్ను గాని మంచి మంచి ఆర్గాన్స్ కూడా డొనేట్ చేస్తుంటే నైట్ కి బతికి ఉండేవాడేమో.
0: అవును సార్, అంటే వారిలోనైనా మన మీ బ్రదర్ ని చూసుకునే వాళ్ళేమో.
3: చూసుకునే వాళ్ళం అండి ప్రతి ఒక్కరికి కూడా. ఏంటంటే రీడర్ ధర నేను కూడా చెప్పేది ఏంటంటే, మనం బతికుండా గానీ మన అవయవాలు దానం చేసుకుంటే మన రూపైనా కూడా ఎంతో కొంతమంది, ఇప్పుడు అదే కన్ను దానం చేస్తే ఒక ఇద్దరి కన్ను ఇచ్చిన వాళ్ళు అవుతాం, అదే బ్లడ్ డొనేట్ చేస్తే నలుగురికి ప్రాణదానం చేసిన వాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా మన బాడీలో ఉన్నది అన్ని అవయవాలు కూడా ముఖ్యమైనవి కాబట్టి ఎవరు కూడా ఎలాంటి వ్యసనాలకు పోకుండా ఈ ఏంటంటే గుట్కాలు కానీ ఈ మద్యం ఇవన్నీ కూడా సేవించకుండా మన ఆరోగ్యాన్ని మన ప్రాణాలను కాపాడుకుంటే ఎంతో మందికి కూడా ప్రాణాలు నిలిపిన వాళ్ళు అవుతామని ఈ విధంగా చెప్తున్నాను మేడం. నేను కూడా
0: థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు, నిజంగా ఇవన్నీ గొప్ప విషయాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే వాళ్ళ బ్రదర్ చనిపోయారట, అది మర్చిపోలేని సంఘటన అంటున్నారు. నిజంగానే మన ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే అది మర్చిపోలేనిది కాదు, ఇంకా మనం బ్రతుకున్న చనిపోయిన శవాల్లో ఉంటామన్నమాట. సో వాళ్ళ బ్రదర్కు ఉన్నటువంటి బాండ్ చెప్పడం, వాళ్ళ బ్రదర్ని కోల్పోవటం, వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే మా తమ్ముడి అవయవాలు మేము ఇంకా కొందరికి ఇచ్చి ఉంటే వారిలో మా తమ్ముడిని చూసుకునే వాళ్ళం అన్నట్టుగా చెప్తున్నారు. సో ఆ టైంలో వాళ్ళకి ఆ విషయం తోచలేదేమో, సో వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. సో అలాంటి వాటికి ఇంకా మనం మాటలు కూడా రావన్నమాట. సో ఇదన్నమాట, మనకైతే నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం.

0: హలో,
1: పులివెందుల టైగర్ కాదు అమ్మా, పులివెందుల క్యాట్ అని చెప్పండి మైర బాబాకు.
0: ఓకే సార్, తప్పకుండా. హలో హలో హలో హలో
2: హలో,
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు శిరీష అండి.
0: శిరీష గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హైదరాబాద్ అండి.
0: హైదరాబాద్ నుంచి. విన్నారా మేడం టాపిక్? చెప్పండి.
2: నాకు టూ మెమరీస్ షేర్ చేసుకోవాలని.
0: తప్పకుండా షేర్ చేసుకోండి.
2: సో 2023లో మా హస్బెండ్కి బ్రెయిన్ ట్యూమర్ అని అన్నారు. సో అది సడన్ గా అనమాట. సో హెడేక్ అని అనేవాళ్ళు 1 వీక్ నుంచి. సో హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే ఏం లేదు, అంతా బాగుంది అన్నారు. మా హస్బెండ్ తనే సొంతంగా ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది తనకి.
0: ఓకే,
2: సో ఎంఆర్ఐ స్కానింగ్ అయింది. అయ్యేటప్పుడు తెలిసింది ఏంటంటే ట్యూమర్ ఉండాలి. సో వెంటనే చూసిన తర్వాత అడ్మిట్ చేశాము. సేమ్ డేనే ఆపరేషన్ కూడా సేమ్ డేనే అయ్యాము. అంటే వాళ్ళు ఏమన్నా డాక్టర్స్ ఏమన్నారంటే మానవ్ సార్ అని స్పెషలిస్ట్ అనమాట. సో తను అవైలబుల్ గా లేరు అని అన్నారు. సో మే తర్వాత నేను అంతకుముందు వర్క్ చేశాను అక్కడే. నేను నా కాంటాక్ట్ రిక్వెస్ట్ చేసి సో సారే స్వయంగా 4 o'clock వచ్చి సర్జరీ చేశారు. సో అది సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో 100% రిమూవ్ చేశారు. సో అదొకటి. సో అందులో నేను చాలా ప్రే చేశాను అనమాట.
0: ఓకే,
2: అసలు ఇంకా ఈయనకి ఏమన్నా అయితే ఇంకా మా ఫ్యామిలీ 5 మెంబర్స్ ఇంకా ఉండమన్నట్టే. సో అలాంటి టైంలో దేవుళ్ళగా తను మానస్ గా హెల్ప్ చేశారు. సో ఇప్పటికి 2023 అది ఇప్పటికీ హ్యాపీగా ఉన్నాం.
0: ఓకే,
2: అదొకటి. ఇంకొకటి, నేను 11 వీక్స్ నుంచి అభిషేకం చేయిస్తున్నా, రుద్రాభిషేకం. సో ఈ టైంలో ఏమైందంటే చాలా మంచి విషయాలు జరిగాయి. నాకు 3 కంపెనీస్ లో ఆఫర్ రావడం, దాని తర్వాత ఇంట్లో ఇష్యూస్ అవన్నీ క్లియర్ అవ్వడం, అన్ని చాలా బాగా
0: జరిగాయి.
2: అందరికి చెప్పాలనుకుంటే ఏంటంటే దేవుణ్ణి నమ్ముకోండి.
0: ఓకే, థ్యాంక్ యూ శిరీష గారు, థ్యాంక్ యూ సో మచ్. సో శిరీష గారు షేర్ చేసుకున్నటువంటి మెమరీస్ ఏంటి అంటే, తన హస్బెండ్కి అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ కంప్లీట్ అవ్వటం, అలాగే దేవుడిని నమ్ముకుంటే అంత మంచి జరుగుతుంది అన్నట్టుగా 3 జాబ్స్ ఆఫర్ లెటర్ రావటం, తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో శ్రోతలకు కూడా అదే చెప్తుందన్నమాట. సో దేవుడిపై భక్తి ఉంచుకొని నమ్మకంతో ముందుకెళ్ళండి, అంత మంచి జరుగుతుంది అన్నట్లుగా చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి శిరీష గారు. సో మనకి ఇంకా కాల్స్ వస్తున్నాయి. హలో
3: హలో
0: హలో,
3: నేను కుమార్ మాట్లాడుతున్నాను, గుంటూరు నుంచి అండి.
0: చెప్పండి కుమార్ గారు.
3: అంటే లైఫ్ లో మర్చిపోలేని సంఘటన గురించి అడుగుతున్నారా?
0: అవునండి.
3: ఓకే,
0: మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, చెప్పండి. ఆన్లైన్ లో ఉన్నాం.
3: ఓకే, అయితే నేను హాస్టల్ లో ఉంటాను. మా హాస్టల్ ఫ్రెండ్స్ లో నేను మర్చిపోలేని మెమరీస్ ఉన్నాయి. మా హాస్టల్ ఫ్రెండ్స్ తో నేను ఆడుకున్నప్పుడు గాని, అలాగే మా హాస్టల్ లో జరిగే వివిధ రకాల ఫంక్షన్స్ కావచ్చు, అలాగే మా హాస్టల్ తరఫు నుంచి వెళ్ళే వివిధ రకాల టూర్లు కావచ్చు. ముఖ్యంగా మేము షిరిడీకి వెళ్తుండేమండి. షిరిడీకి 2 సార్లు వెళ్ళాము, మహారాష్ట్ర షిరిడీకి. ఆ 2 సార్లు వెళ్ళినప్పుడు కూడా మేము మర్చిపోలేని మెమొరీస్

0: నువ్వు క్రియేట్ చేసుకున్నావు, దేవుణ్ణి దర్శించుకోవడం గాని వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అక్కడ. చూడండి, నవ్వుకోవటం, జోక్స్ వేసుకోవటం,
1: ఫ్రెండ్స్ తోని మర్చిపోలేని అనుభూతిని ఆస్వాదించారు.
0: అవునండి,
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదన్నమాట కుమార్ గారు వాళ్ళ ఫ్రెండ్స్తో చేసినటువంటి అల్లర్లు, ఆ మెమొరీస్, మహారాష్ట్ర వెళ్ళడం, షిరిడీ సాయిబాబాను దర్శనం చేసుకోవటం, ఇదంతా మనకి చెప్తున్నారు. సో మనకి ఇంకా కాల్స్ వస్తున్నాయి, తీసుకుందాం. హలో హలో
2: హలో హలో మేడం,
1: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: రామాచారి ఫ్రమ్ విజయనగరానికి మాట్లాడుతున్నామ్మా.
1: రామాచారి గారు చెప్పండి.
2: వినపడుతున్నారమ్మా?
1: వినిపిస్తుందండి, చెప్పండి. కాల్ కట్ అయిపోయినట్టుంది. సో అదనమాట, చాలామంది అయితే కాల్స్ చేస్తున్నారు, వాళ్ళ లైఫ్లో మర్చిపోలేనటువంటి మెమరీస్ చెప్పడానికి ట్రై చేస్తున్నారు, కానీ కాల్స్ అయితే కట్ అయిపోతున్నాయి. ఒకసారి మీరు నేను మాట్లాడే ఎఫ్ఎంని కొంచెం దూరం పెట్టి మీరు మాట్లాడే దగ్గర సిగ్నల్ వచ్చే దగ్గర ఉండి మాట్లాడండి, ఎందుకంటే నేను మాట్లాడేది మళ్ళీ మీరు వినాలనుకుంటే అది రీసౌండ్ వచ్చి అక్కడ సిగ్నల్ కట్ అయిపోయి అంత ఇబ్బందిగా ఉంటుంది. హలో,
2: నమస్తే అమ్మా, నా పేరు నాగేంద్ర.
1: నాగేంద్ర గారు చెప్పండి.
2: మా అభిమానకుడు అందాల నటి శోభన్ బాబు గారు అండి. మా జీవితంలో మర్చిపోయిన సంఘటన అంటే అదే, నువ్వు ఒకసారి చెన్నై వెళ్ళా మేడం, అంటే నేను ఇంటర్మీడియట్ అయ్యే రోజుల్లో, అంటే ఆయన కలుద్దాం అనుకున్నాం కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా వడపల్లి లేకుంటే అక్కడ వాహిని స్టూడియో కలిసి అక్కడ మా తెలిసిన వాళ్ళు కనపడి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే స్టూడియోకి వెళ్తా ఉన్నారు. ఇంకా నువ్వు అదే ఆయన వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను నేను లోపలికి. వెళ్తే అప్పుడు ఆయన షూటింగ్ జరుగుతుంది, సోన్ బాబు గారిది. వాణిశ్రీ గారు, ఈ సోన్ బాబు, వీళ్ళు కాంబినేషన్లు అనమాట. అది అయిన తర్వాత అక్కడ 14 ఫ్లోర్లు ఉంటాయి మేడం, అందులో ఒక ఫ్లోర్ లో ఆయన ఆరు బయట కూర్చున్నారు సోన్ బాబు గారికి, అంటే నెక్స్ట్ షూటింగ్ కి లోపలికి వెళ్ళి చెక్అప్ చేస్తున్నారు. నేను అంటే దూరం చూసాం, మళ్ళీ ఏమైనా అంటారు భయం అయితే వెంటనే వెళ్ళి మాట్లాడాను. ఇలా ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగారు. ఇలా నెల్లూరు అండి అంటే ఆహా మాట్లాడు. అక్కడ వెంటనే ఫోటో కావాలంటే ఫోటో, ఇప్పుడు మీకు ఎవరున్నారు ఫోటో ఎవరు లేరంటే అక్కడ వేరే ఫ్లోర్ లో ఒక ఆయన ఫోటోగ్రాఫర్ వెళ్తుంటారు, ఆయన పిలిచి ఆయన దిగాను మేడం ఫోటో, నా భుజం మీద చేసి ఫోటో దిగారు. ఇప్పటికీ ఆ ఫోటో నా దగ్గర ఎప్పుడు చూసుకుంటాను మా అందరు, ఆయన మా ఫ్యాన్స్ మేమందరం కూడా ఎప్పుడు వెళ్ళేవాళ్ళం అప్పుడు. ఆయన తర్వాత ఆయన ఒకటే చెప్పేవాడు, ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టవద్దు, ఇంకా జోన్ రావద్దు, మీరు అక్కడ ఏమైనా సేవా కార్యక్రమం చేయండి అని చెప్పారు అనమాట. ఎప్పుడు కూడా ఆయన ప్రతి సంవత్సరం మేము ఇక్కడ హైదరాబాద్ లో శిథిలే ఆర్ట్స్ వాళ్ళు, ఇప్పుడు కూడా ఆమెను గారు ఈ సోము బాబు గారి బర్త్డే రోజు కార్యక్రమాలు చేస్తుంటారు మేడం. ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుకి అనమాట. ఆయన మాకు దేవుడితో సమానం.
1: మీరు అలా అభిమానాన్ని పెంచుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
2: ఉంటాను, అదే మెమరీ నాకు.
1: ఓకే సార్. సో శోభన్ బాబు గారిని కలవాలి, కలుస్తానో లేదో అనుకున్న స్థితి నుంచి ఆయనతో కలిసి ఆయనతో ఫోటో దిగడం, ఆయన బర్త్డేస్కి సేవా కార్యక్రమాలు చేయటం నిజంగా అది గొప్ప విషయం. సో ఇలాగే చేస్తూ ఉంటే మనకి నెక్స్ట్ కాలర్. హలో
3: హలో
1: హలో
3: క్లియరెన్స్ రావడం లేదు మేడం,
1: చెప్పండి.
3: గుడ్ ఈవినింగ్ ప్రశాంతి మేడం,
1: చెప్పండి సార్.
3: ఓం శాంతి అండి, నా పేరు పోలిశెట్టి మెహర్బాబా, జూబ్లీస్ నుంచి మాట్లాడుతున్నానండి.
1: చెప్పండి సార్.
3: ఇకపోతే ముందుగా గౌరవనీయులు పెద్దలు పులివెంతుల టైగర్ మా రమణయ్య అన్నయ్య గారికి నమస్కరిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానండి.
1: చెప్పండి సార్. ఇందాక క్యాట్ అని చెప్పమన్నారు,
3: ఇంతకు ముందు కట్ అయిపోయాను. ఇక చెప్పాలంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి. ఒకప్పుడండి మీకు తెలుసు తెలియదండి, స్టేజీ మీద దేవి నవరాత్రులకు, గణపతి నవరాత్రులకు, శ్రీరామ నవరాత్రులకు స్టేజీ నాటకాలు, రికార్డింగ్ సెన్సులు, హరికథలు, బుర్రకథలు వేసేవారండి. అప్పట్లో నేను
1: కొంచెం మీ వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది సార్, చూసుకోండి.
3: అవునండి అవునండి, మీ మాట వినబడుతుందండి మేడం.
1: ఓకే, మీది కూడా అప్పుడప్పుడు స్ట్రక్ అవుతుంది, చెప్పండి.
3: అవునండి, అయితేనే కురుక్షేత్రంలో దుర్యోధన పాత్ర ఇచ్చారండి, బాలనాగంలో మాయలు.

0: ఫకీర్ పాత్ర కూడా యాడ్ చేసానండి. చాలా అనుభూతి మర్చిపోయిన సంఘటన అంటే ఇకపోతే నా భార్యని ఇప్పుడు ఉంది నాగవణ్ణి 85 లో మరి లవ్ మ్యారేజ్ అండి. లవ్ చేస్తే చాలా చాలా గొడవలతోటి వాళ్ళ నాన్నగారు నన్ను అయితే జైలు మా అమ్మాయి జోలికి వచ్చినా మా అమ్మాయితో మాట్లాడినా జైల్లో ఏం చేస్తానన్నారండి మేడం. అయినా కానీ ముందుగానే మేమిద్దరం గుడిలోకి వెళ్ళి దేవుని ముందే చేసుకుంటే పెళ్లి అనేది చేసుకుంటే నిన్నే నేను చేసుకుంటానని నేను నిన్నే నేను మిమ్మల్ని నేను చేసుకుంటానని మా భార్య కూడా శపథం చేసుకుని ఉట్లు వేసుకున్నామండి. ఆ అమ్మాయికి సుట్టరకాలు తీసుకొచ్చినా కానీ చేసుకున్నాయి నేను చనిపోతాను కానీ చేసుకుని అనేదాన్ని కదా ఆఖరికి అండి. 86 మే 30వ తారీఖు నా బర్త్డే రోజునే నాకు మ్యారేజ్ అయింది మేడం. చాలా మర్చిపోలేని సంఘటన మేడం.
1: సూపర్ సూపర్ సార్. సో అదనమాట అంటే సార్ లవ్ స్టోరీ కనివ్వండి, లవ్ మ్యారేజ్ తన బర్త్డే రోజు తన పెళ్లి రోజు చెప్పుకోవటం, సో అది చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ అయితే చాలా కాల్స్ వచ్చాయి, ఇలాగే కాల్ చేస్తుండండి. మీ అభిప్రాయాల్ని, మీ సలహాల్ని, మీ సూచనల్ని నాతో షేర్ చేసుకోండి. సో మరి ఒక కాలర్ వస్తుంది, మళ్ళీ లైన్లోకి తీసుకుందాం. హలో.
2: హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను రామాచారపురం ఉద్యానం కాలేజీ మాట్లాడుతున్నా. ఉద్యానం కాలేజ్ కట్ అయిందమ్మా.
1: చెప్పండి సార్.
2: మేడం నాకు అది మర్చిపోయి ఒకటే ఉందమ్మా. నేను 1984 లో కాలేజీ చేసేటప్పుడు, అంటే కాలేజీ అయిపోయింది అప్పుడు జాబ్ పర్పస్ కోసం ఉన్న తర్వాత, నాది ఒక లక్ష్యం ఏముందంటే నేను మన అప్పుడు రాష్ట్రపతి జానకీర్ సింగ్ గారు కలవాలని పోయినా రాష్ట్రపతి భవన్లండి. పోయిన తర్వాత అపాయింట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, తర్వాత కలిసిందండి. కలిసిన తర్వాత ఫోటో తీసుకున్నాము, మంచిగా మాట్లాడండి అమ్మా. అదే నాకు జీవితంలో మర్చిపోయిన సంఘటన.
1: ఓకే సూపర్ సార్, సూపర్. అంటే నిజంగా అలాంటి అరుదుగా వస్తాయి అలాంటి అవకాశాలు. ఓకే సూపర్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదన్నమాట రామాచారి గారు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడం, అపాయింట్మెంట్ తీసుకోవడం, తనను కలవటం, మాట్లాడడం. సో ఇదన్నమాట మన హలో రెయిన్బో. మళ్ళీ మనకి ఇంకా టైం ఉంది, మీరు ఇంకా కాల్స్ చేయాలి అనుకున్న వాళ్ళు మీ లైఫ్లో మర్చిపోలేని సంఘటన నాతో షేర్ చేసుకోవచ్చు. మీరు నాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402320300, 0402320484821, మరొక నెంబర్ 0402970417 కాల్ చేయండి. మరొక కాలర్ అయితే వస్తుంది, కాల్ తీసేసుకుందాం. హలో
3: ప్రశాంతి గారు, ఒకటే మాట. యాక్చువల్ గా పులివెందుల పులి అయితే కాదు రమణయ్య గారు, కాకపోతే ఆ ద్వాపర యుగంలో హస్తినాపురంలో ఆ భీష్ముడు ఉండే, కలియుగంలో ఎఫ్ఎం రెయిన్బోలో ఈ భీష్ముడు ఉన్నాడు. ఆ భీష్ముడేమో బ్రహ్మచారి, ఈ భీష్ముడేమో సంసారి.
1: అయితే
3: ఇంకోటి ఏంటంటే ఆయన భీష్మ పితామహులు నా దృష్టిలో. ఓకే థ్యాంక్స్ అండి.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ రమణయ్య గారిని చాలా పొగిడేస్తున్నారు. హలో,
4: నమస్కారం మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: నేను చంద్రగారిని మాట్లాడుతున్నాను.
1: చంద్రయ్య గారు ఎక్కడ నుంచి?
4: హలో
1: చెప్పండి, చెప్పండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను లైన్ ఉన్నాను మేడం.
1: ఆనేయండి, చెప్పండి.
4: నేను మర్చిపోను అంటే, నేను చిన్నప్పుడు మా నాన్న స్కూల్కి వెళ్ళలే మేడం. అయితే ఒక గురువారు ఉండేది మా ఊళ్ళో, గురువారం అంటే నువ్వు చదువుకోవాలి చదువుకోవాలని నైట్ పూట ఒక 3 నెలలు నాకు ఆలు నేర్చండి మేడం.
1: ఓకే.
4: ఇక మర్చిపోయిన రోజు అంటే నాకు అదే ఇప్పటికీ జ్ఞాపకం ఉంది మేడం. ఒకటో తరగతి దాకా చెప్పింది మేడం.
1: ఓకే, నేర్చుకున్నారండి మీరు అంటే?
4: ఒకటో తరగతి దాకా నేర్చుకున్నానండి. మీ అవతల నాకు చదువు నేర్పలేదు మా నాన్న.
1: అయ్యయ్యో, మీ పేరైనా రాస్తారా ఇప్పుడు?
4: నా పేరు నేను రాసుకుంటాను మేడం. కానీ నా పేరు నాకు వచ్చారు కొన్ని తెలుగు ఒకటో తరగతి దాకా నేర్పింది మేడం.
1: ఓకే సూపర్ సార్,
4: ఇప్పటికీ మర్చిపోయిన రోజు నాకు ఇంకో ఉంది అన్నారు.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. సో అదన్నమాట అంటే కొన్ని రోజులు అంటే ఆ చిన్నతనంలో వారికి చదువు నేర్పలేదు, నేర్పిన ఆ 3 నెలలను కూడా గుర్తుంచుకొని ఒకటో తరగతి వరకు చదువుకున్నాను, ఇంకా అవే నా లైఫ్లో మర్చిపోలేని రోజులు అని చెప్పుకున్నారు. చాలా సంతోషం. హలో.
5: హలో.
1: హలో,
5: వినబడుతుందండి?
1: వినబడుతుందండి, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: నేను మర్చిపోలేని రోజు వచ్చేసండి నిన్న అండి. నిన్న మేము బయటికి వెళ్ళాము, బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ తో.
1: ఓకే, మీ పేరు? మీ పేరు చెప్పలేదు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు పంపాద్రి అండి.
1: పంపాద్రి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
5: నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: హైదరాబాద్ నుంచి, చెప్పండి చెప్పండి.
5: అందరిలాగా కాకుండా నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నానండి, మీరు మర్చిపోలేని రోజు నాకు చెప్పండి.

0: సూపర్ సార్. మై మ్యారేజ్.
1: మీ మ్యారేజ్ అండి?
0: అవునండి,
1: లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అండి?
0: అరేంజ్ మ్యారేజ్ సార్.
1: వా, ఎప్పుడు చేసుకున్నారండి?
0: మార్చ్ 16, 2025లో నా మ్యారేజ్ అయింది.
1: వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఏమైనా ట్రిప్లు గట్రా వెళ్ళారండి?
0: వెళ్ళాం సార్ అనంతగిరి హిల్స్. ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి, ఇంకా చేయాలి, వెళ్ళాలి.
1: దాంట్లో బెస్ట్ ట్రిప్ ఏంటండి ఇప్పటి వరకు వెళ్ళిన దాంట్లో?
0: బెస్ట్ ట్రిప్ అనడం కన్నా మేము కలిసి మాట్లాడుకోవటం, మాకంటూ ఒక పాజిటివ్ వైబ్స్, ఫ్రెండ్షిప్, ఫ్రెండ్లీ నేచర్ ఉంది చూడండి, అదే ఇంకా నేను
1: ఇప్పుడు మీరు
0: బెస్ట్
1: రోజు
0: అనుకుంటా.
1: ఒకరిని ఒకరు చూసుకున్న తర్వాత ఫ్యూచర్ ఫ్యూచర్ లో దీన్ని అంటే సేమ్ రోజు సేమ్ హ్యాపీనెస్ ఉండదు కదండి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా.
0: ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఒక్కసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత వాటిని ఎదుర్కొంటాం తప్ప వాటిని తిరస్కరించలేం కదండి.
1: ఓకే అండి, వెరీ సైడ్, వెరీ సైడ్, థ్యాంక్స్ అండి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం నన్ను ఒకరు ఇలా క్వశ్చన్ చేశారు, సో సూపర్, థ్యాంక్స్ అండి. అంటే ఇలాంటి వాళ్ళు కూడా చాలా అరుదుగా ఉంటారనమాట. సో అంటే అందరిని నేను అడిగాను కదా మీ లైఫ్లో మర్చిపోలేని విషయాలు ఏంటి అని, నన్ను కూడా అడిగారనమాట. సో అది నా మ్యారేజ్ అని నేను చెప్పాను. సో ఇదనమాట ఇవాల్టి హలో రెయిన్బో కార్యక్రమం. సో మళ్ళీ మళ్ళీ ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, మీ సలహాలు సూచనలు నాతో షేర్ చేసుకుంటూ ఉండండి. ఈరోజు అయితే నాకు చాలా ఫుల్ హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను అందరి కాల్ను రిసీవ్ చేసుకున్నాను, అందరి విషయాల్ని నేను తెలుసుకోగలిగాను. సో ఇదనమాట.

0: అప్పుడు న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా 19 లక్షలకు పైగా గృహాలు ఉచిత విద్యుత్తు పొందుతున్నాయని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఎయిమ్స్ బీబీనగర్ తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు తృతీయ స్థాయి వైద్యం, వైద్య విద్య పరిశోధనలో కీలకంగా పనిచేస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు జాదవ్ సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఇంటింటికీ ఇంటర్నెట్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం, మత్స్యరంగ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వాకటి శ్రీహరి తెలిపారు. హైదరాబాద్లో జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో మంత్రి ఈరోజు సమావేశమై పలు అంశాలను చర్చించారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను దేశానికే ఆదర్శ విద్యా సంస్థగా తీర్చిదిద్దాలని, మంచి రేవుల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థినులకు ఏవియేషన్ రంగంలో కెరీర్ అవకాశాలు కల్పించేందుకు ఇండిగో రీచ్, భారత్ కేర్స్తో కలిసి తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గివింగ్ వింగ్స్ టు ఫ్లై కార్యక్రమం ద్వారా అర్హులైన యువతులకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ శిక్షణ అందించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచి ప్రశాంతి. సో ఇప్పుడైతే నిలయంలో సమయం 8:05 అవుతుంది. ఆలస్యం చేయకుండా మన తెలంగాణ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ తర్వాత మనం తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.
3: FM Rainbow 101.9.
4: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz. నేను మీ ఆచి ప్రశాంతి. ఆలస్యం చేయకుండా మన తెలంగాణ గురించి అయితే మాట్లాడుకుంటున్నాను.

ందాం. ఈరోజు నేను మాట్లాడే అంశం ఏంటంటే తెలంగాణలో ఆషాఢంలో చేసేటువంటి వివిధ కార్యక్రమాల గురించి మాట్లాడబోతున్నాను. సో ఆషాఢమాసం అంటే మనకేం గుర్తొస్తాయి? ఫస్ట్ అయితే బోనాలు గుర్తొస్తాయి. ముఖ్యంగా మన హైదరాబాద్లో ఆషాఢంలో అదొక స్పెషల్ వైబ్ అని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా భక్తుల రద్దీ. అమ్మవారి ఆలయాల్లో అయితే ముఖ్యంగా ఫ్రైడే, ట్యూస్డే అండ్ సండే రోజు అయితే కిక్కిరిసిపోయేటట్టుగా జనాలు ఉంటారన్నమాట. అంటే అమ్మవారికి ఇష్టమైన రోజులు కాబట్టి ఆ సమయాల్లో మహిళలు, ముఖ్యంగా మహిళలే ఎక్కువగా ఆలయాల్లోకి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. అలా సందడి సందడిగా ఆషాఢ మాసం అంతా కొనసాగుతుందన్నమాట. సో ముఖ్యంగా మనం బోనాలు చేసుకుంటాం కదా, బోనాల గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. బోనాలు మన తెలంగాణ రాష్ట్ర పండగ అంతే కదండి. ఆషాఢమాసం అంతా మహంకాళి అమ్మవారిని మనం వివిధ రూపాల్లో పూజిస్తూ బోనాలను సెలబ్రేట్ చేసుకుంటాం. ఎక్కువగా అంటే బోనం సమర్పించడం ఎలా అంటే, కొత్త మట్టి పాత్ర లేదా ఇత్తడి పాత్రలో బియ్యం, పాలు, బెల్లంతో కలిపి మనం బోనం చేస్తాం. బోనం అంటే భోజనం, ఈ విషయం మీ అందరికీ తెలిసే కదండి. ఆ భోజనాన్ని వివిధ రూపాలుగా పేరు మార్చి మనం బోనంగా పిలుచుకుంటున్నాం అన్నమాట. పాత్రల్లో కన్నా, అంటే ఇత్తడి పాత్ర, స్టీల్ పాత్ర, రాగి పాత్రలో కన్నా మట్టి కుండలో చేసినటువంటి నైవేద్యాన్ని, భోజనాన్ని ఇష్టంగా అమ్మవారు స్వీకరిస్తారట. ఆ మట్టి వాసనకి అమ్మవారు పులకరించిపోతారట. సో మనం ఈ ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఏంటంటే ట్రెడిషనల్స్కి అనుగుణంగా కొంచెం పాష్గా కనిపించాలి, మేము స్పెషల్గా కనిపించాలి అనేసి రాగి పాత్రలో, ఇత్తడి పాత్రలో ఇలా భోజనాన్ని, లైక్ బోనాన్ని తీసుకెళ్తున్నారు. కానీ అలా కాకుండా మనం పాత పద్ధతిలోనే అమ్మవారికి ఇష్టమైనటువంటి మట్టి కుండలోనే మనం భోజనాన్ని తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెడితే అమ్మవారు ఇష్టపూర్తిగా స్వీకరిస్తారట. సో దయచేసి మనం అంటే అలంకరణలకు వెళ్లకుండా అమ్మవారికి ఇష్టమైనటువంటి మట్టి పాత్రలోనే మనం భోజనాన్ని ఏర్పాటు చేయడం చాలా చాలా మంచిదన్నమాట. సో అమ్మవారికి మనం భోజనాన్ని మట్టి పాత్రలోనే నైవేద్యంగా తీసుకెళ్ళటం మంచిదన్నమాట. సో బోనంకి మనం ఎలాంటి అలంకరణ చేస్తామంటే, పసుపు, కుంకుమ, వేపాకులు, సో వీటితో సింగారించి బోనాన్ని అందంగా తయారు చేసి అమ్మవారి రూపాన్ని కూడా వేసి, అంటే ఆర్ట్ వేస్తారు కదండి, సో అమ్మవారి ముఖ చిత్రాన్ని కూడా గీసి పసుపు కుంకుమతోనే, ఎలాంటి పెయింట్స్ కానీ ఎలాంటి రంగులు కానీ వేయకుండా పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి అలా తలపై మోసుకొని అందంగా తయారై, అంటే సాంప్రదాయంగా పట్టుచీర కట్టుకొని మంచిగా జడ వేసుకొని పూలు పెట్టుకొని అందంగా కుందన బొమ్మల అమ్మవారు ఎలా తయారవుతారో మనం కూడా అలా తయారయ్యి ఇష్టంగా, అంటే నాకు తెలిసి ఉపవాసం ఉండి భోజనం, బోనం తీసుకెళ్ళడం చాలా బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే అమ్మవారు కూడా చాలా సంతోషిస్తారు. నా కోసం, నా భక్తురాలు ఇవాళ ఉపవాసం ఉండి నా కోసం బోనాన్ని తీసుకొస్తున్నారు అన్నట్టుగా. సో మనం ఉపవాసం ఉండి అలా తలపై మోసుకొని సాంప్రదాయంగా రెడీ అయ్యి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తే అమ్మవారు పులకరించిపోతారు. పోతురాజులో ఊరేగింపు మామూలుగా ఉండదు కదా. సో నృత్యాలు, పోతురాజులో ఊరేగింపులు, ఘటం ఊరేగింపు, రంగం కూడా చెప్తారు, అంటే భవిష్యవాణి చెప్పే సాంప్రదాయం ఉంటుంది కదండి. సో ఫర్ ఎగ్జాంపుల్గా మొన్న సండే జరిగినటువంటి సికింద్రాబాద్ మహంకాళి, ఉజ్జయిని మహంకాళిలో జరిగినటువంటి బోనాల వైపులో కూడా ఘటం ఊరేగింపు కానివ్వండి, రంగం కానివ్వండి, భవిష్యవాణి చెప్పే సాంప్రదాయం కానివ్వండి, డప్పు వాయిద్యాలు కానివ్వండి, జానపద నృత్యాలు కానివ్వండి, ఈ పండుగ కన్నింటికి ఇవన్నీ ఆకర్షణగా నిలుస్తాయని చెప్పొచ్చు కదా. సో అదనమాట, మనకి గోల్కొండలో జరిగినటువంటి బోనాలు కానివ్వండి, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ దగ్గర జరిగినటువంటి బోనాలు దగ్గర కానివ్వండి, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దగ్గర జరిగినటువంటి బోనాల సందడి కానివ్వండి. సో ఇంకా మనకి లాల్ దర్వాజ్ దగ్గర ఇలాంటి ఉన్నాయి కదా. ఈ ఆషాఢ మాసంలో మనకి ఒక్కో ప్రాంతాల్లో కూడా మన పక్కన ఉన్నటువంటి పోలేరమ్మ కానివ్వండి, మైసమ్మ కానివ్వండి, ముఖ్యంగా ఎల్లమ్మకి, ముత్యాలమ్మకి బోనాన్ని అయితే మనం సమర్పించుకుంటాం పెద్దమ్మ తల్లికి. వీళ్ళందరికీ మనం బోనాన్ని
ఎక్కువగా ఆషాఢ మాసంలో హైదరాబాద్

హైదరాబాద్లోనే జరుపుకుంటారు. విలేజ్కి వచ్చేసరికి శ్రావణ మాసంలో జరుపుకుంటారు. అంటే విలేజ్లో ఉన్నటువంటి దేవతలకి శ్రావణ మాసాన్ని ఇష్టపడతారు. శ్రావణ మాసంలో శుభకార్యాలు శుభముహూర్తాలు ఉంటాయనేసి ఆ టైంలోనే పెళ్ళిళ్ళు కానివ్వండి, శుభకార్యాలు కానివ్వండి, గృహప్రవేశాలు కానివ్వండి, ఇవన్నీ నిర్వహిస్తుంటారు. ఆషాఢ మాసంలో శుభకార్యాలు చాలా తక్కువ, బోనాలు, ఈ సందడి, అమ్మవార్ల ఊరేగింపు, అమ్మవార్ల దర్శనం అనేది చాలా ఎక్కువగా జరుగుతుందన్నమాట. సో గ్రామ దేవతల జాతరలు కూడా చాలానే నిర్వహిస్తారనమాట. లైక్ పోచమ్మ కానివ్వండి, మైసమ్మ కానివ్వండి, ఎల్లమ్మ కానివ్వండి, పెద్దమ్మ తల్లి కానివ్వండి, ముత్యాలమ్మ తల్లి కానివ్వండి, ఈ టెంపుల్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ జాతర కూడా నిర్వహిస్తారు. అంటే అక్కడ బోనాన్ని సమర్పించిన తర్వాత, అక్కడ సందడి నెలకొన్న తర్వాత అమ్మవారి దగ్గరికి మొక్కులు చెల్లించుకునే వాళ్ళు వస్తుంటారు కదా, అక్కడ ఒక జాతర వైబ్ అనేది కనిపిస్తూ ఉందన్నమాట, కనిపిస్తుంటూ ఉంటుంది. సో ఇంకా ఆషాఢ మాసంలో ఏం చేస్తారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే బోనాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి బోనాల సాంగ్ లేకపోతే ఎలా? సో అందరూ ఎంజాయ్ చేయండి బోనాల సాంగ్తో.

0: Hyderabad's heartbeat, Secunderabad's vibe. FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
1: Music, culture, sports and surprises. All packed in one vibrant show.
0: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
1: stay tuned,
0: stay bright.
1: Vibrant Hyderabad
0: on FM Rainbow 101.9.
2: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్ విత్ యువర్ ఆచే ప్రశాంతి. ఆషాఢ మాసంలో ఇంకా ఏం చేస్తారు, ఎలాంటి మొక్కులు తీర్చుకుంటారు అని అంటే దేవాలయాల్లో జాతరలు నిర్వహిస్తారు, మొక్కులు తీర్చుకుంటారు, అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసి మొక్కులు అయితే తీర్చుకుంటారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు, పలు చోట్ల సామాజిక సేవ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, ఫుడ్ లేని వారికి, అన్నం లేని వారికి అనాథలకు కానివ్వండి, వృద్ధాప్యంలో ఉన్నవారికి కానివ్వండి, వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాల్లో, అలాగే ఎవరైతే గుడికి విచ్చేస్తారో వారందరికీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అలాంటివి అయితే చేస్తూ ఉంటారు. అలాగే గ్రామ శ్రేయస్ కోసం వర్షాలు బాగా కురవాలని అమ్మవార్లను కూడా ప్రార్థిస్తారు, అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణలో అయితే ఒక వైపు ఉంటుంది, ఏంటంటే అమ్మవార్లకు మొక్కులు ఏ విధంగా అంటే నాన్ వెజ్ చికెన్ మటన్ ఉంటుంది కదండి, కోడిని బలి ఇవ్వడం, అలాగే మేకను బలి ఇవ్వడం, అవన్నీ అక్కడ చేసి ఆ కార్యక్రమాలు చేసి అక్కడే వండి పెట్టడం, అంటే కొంతమంది చుట్టాలని ఇన్వైట్ చేయడం, వారందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకోవటం, వాళ్ళందరికీ విందు కార్యక్రమాలు నిర్వహించడం, ఇదంతా ఒక వైపు ఉంటుందండి. చాలా చాలా స్పెషల్గా చాలా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ కార్యక్రమాలు. ఇలా అమ్మవారికి మొక్కులు నెరవేర్చడం అనేది నాకు తెలిసి తెలంగాణలోనే జోరుగా సాగుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ప్రతి చోట ఉంటుంది కాదనలేను, కానీ మన తెలంగాణలో ఆషాఢ మాసంలో ఆ బోనాలకు ఉన్నటువంటి వైబ్, ఆ బోనాల తర్వాత ప్రజలు దేవుడికి మొక్కులు తీర్చడం, అలాగే అక్కడ జంతువుని బలిచ్చి అక్కడ అమ్మవారు శాంతించాలని మనకేవైతే కోరికలు కోరుకుంటామో అవి నెరవేరిన తర్వాత అమ్మ నాకు ఈ కోరిక నెరవేరింది అనే ఉద్దేశంతో మనం మనస్ఫూర్తిగా అమ్మవారికి ఇస్తామే తప్ప అమ్మవారు నాకు ఖచ్చితంగా ఇది అవ్వాలి, ఇది కావాలి అని ఆమె అయితే ఏమీ అడగదు. మన మనస్ఫూర్తిగా మన ఇష్టం కొద్దిగా ఏదో ఒక నైవేద్యాన్ని మనం అమ్మవారికి పెడతామన్నమాట. అలాగే గ్రామ శ్రేయస్సు బాగుండాలి, పట్టణ శ్రేయస్సు బాగుండాలి, వర్షాలు సమృద్ధిగా కురవాలనేసి అమ్మవారిని ప్రార్థిస్తాం. ఇదంతా అమ్మవారిదైతే ఆషాఢ మాసంలో రైతుల ప్రార్థనలు ఎలా ఉంటాయి అని అంటే, వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి ముఖ్యంగా రైతులు విత్తనాలను పూజించి వేస్తారన్నమాట. అంటే కొన్ని చోట్ల నార్మల్గా వేస్తుంటారు, కొన్ని చోట్ల మాత్రం విత్తనాలను ఖచ్చితంగా పూజించి ఈ సంవత్సరం మాకు పంట మంచిగా పండాలి, వర్షాలు సమృద్ధిగా కురవాలి, అకాల వృష్టి అంటే అతివృష్టి అనావృష్టి రాకుండా పంటకు తగ్గ వర్షం, అంటే ఏ సమయానికి ఎంత రావాలో అంతే వర్షం వచ్చి మా పంటలు సమృద్ధిగా పండాలి, మా పిల్ల పాపలు బాగుండాలి, ఇవన్నీ నెరవేరితే అమ్మవారికి ఇది చేస్తాం అది చేస్తాం అనే ఒక మొక్కు ఉంటుంది. సో అలా మొక్కి విత్తనాలను వేయడం స్టార్ట్ చేస్తారన్నమాట ఈ ఆషాఢ మాసంలో. వ్యవసాయ పనులను కూడా ప్రారంభిస్తారు, మంచి పంటలు పండాలనేసి గ్రామ దేవతలను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారన్నమాట. వ్యవసాయం ఆధారిత అయినటువంటి తెలంగాణలో ఈ సంస్కృతిలో ఇది ఎంతో ముఖ్యమైన సాంప్రదాయం అని చెప్పవచ్చు. నిజంగానే అండి, చాలామందికి వ్యవసాయం ఆధారితం కాబట్టి తెలంగాణలో అమ్మవారిని మొక్కిన తర్వాతే పంటలు వేయటం కానీ, పంటలు కోయటం కానీ, నారు వేయటం, విత్తనాలు చల్లటం కానీ, మనకు పంట వచ్చే సమయానికి కూడా

ఫస్ట్ అమ్మవారిని తలుచుకొని అమ్మవారికి నమస్కరించిన తర్వాతనే ఆ పనులు చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో తెలంగాణలో ఇలాంటి ఒక వైబ్ అనేది ఉంటుందన్నమాట. మహిళల ఆచారాలు ఎలా ఉంటాయి, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎలా ఉంటాయి, శుభకార్యాలు ఆషాఢ మాసంలో ఎందుకు చేయరు అనే అంశాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM 901.9 MHz.

0: Absolutely. From food fest to film screenings, vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities. Don't just live in Hyderabad. Celebrate it with vibrant Hyderabad. Every day at 8 a.m.
1: FM Rainbow 101.9.
2: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. సో ఈ ఆషాఢ మాసంలో మహిళల ఆచారాలు ఎలా ఉంటాయి అనంటే, ఆషాఢంలో మహిళలు మంగళవారం, శుక్రవారం, ఆదివారం ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. ఇందాక నేను చెప్పాను కదండి, సో అదనమాట. ఎందుకంటే అమ్మవార్లకి మంగళవారం, శుక్రవారం అనేది చాలా ప్రీతికరమైనది అనమాట. సో ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. ఇంటి శుభ్రతకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఇంట్లో పొద్దున్న లేచి ఇల్లంతా క్లీన్గా పెట్టుకొని తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసిన తర్వాతనే, ఇంట్లో వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాతనే టెంపుల్స్కి వెళ్ళటం, అమ్మవారిని నమస్కరించుకోవటం, అమ్మవారికి నైవేద్యాలు పెట్టడం, అమ్మవారితో మనస్ఫూర్తిగా మాట్లాడడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారన్నమాట. కుటుంబ ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం వ్రతాలు కూడా చేస్తారన్నమాట. సో ఆషాఢంలో కూడా కొన్ని వ్రతాలు అనేవి చేస్తారు. ముఖ్యంగా మహిళలైతే శ్రావణ మాసంలో వ్రతాలు చేస్తారు. వరలక్ష్మి వ్రతం నుంచి అన్ని వ్రతాలు, అంటే ఒక్కొక్కరికి కుదిరిన విధంగా ఎప్పుడు పాసిబుల్ అయితే అప్పుడు ఆ శుక్రవారం రోజున అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఆ రోజు అమ్మవారికి ఇష్టం కాబట్టి, ఆ రోజు మన ఇంటికి లక్ష్మి వస్తుంది కాబట్టి, ఆ లక్ష్మి రావటం కోసం మన ఇంట్లో వాళ్ళు ఆరోగ్యంగా, సుఖశాంతులతో, సుభిక్షంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలని అమ్మవార్లను అయితే మనస్ఫూర్తిగా కోరుతూ ఉంటారన్నమాట. అలాగే ఈ ఆషాఢ మాసంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేస్తుంటారనమాట. సో ఏంటి అంటే, దేవాలయ దర్శనాలు, ఎక్కువగా దేవాలయ దర్శనాలు చేసుకుంటారు, భజనలు చేస్తుంటారు, హరినామ సంకీర్తనలు చేస్తుంటారు, పురాణ పారాయణాలు కూడా చేస్తుంటారు. అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక అలంకరణలు కూడా విస్తృతంగా నిర్వహిస్తూ ఉంటారనమాట. అమ్మవారికి అలంకరణలు అంటే ఇష్టం కాబట్టి, అంటే ఒక్కో రోజు ఒక్కో అలంకరణ, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను చూసినటువంటి ఇప్పుడు అమ్మవార్లు జూబ్లీహిల్స్ పెద్దమ్మ కానివ్వండి, బల్కంపేట ఎల్లమ్మ కానివ్వండి, సూర్యగిరి ఎల్లమ్మ కానివ్వండి, అంటే చాలా రకాల మైనటువంటి అమ్మవార్లు ఉన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి కానివ్వండి, లాల్ దర్వాజ్ అమ్మవారు కానివ్వండి, గోల్కొండ అమ్మవారు కానివ్వండి, భాగ్యలక్ష్మి అమ్మవారు చార్మినార్ దగ్గర ఉన్నటువంటి అమ్మవారు కానివ్వండి, ఈ అమ్మవార్లకి ఏంటంటే ప్రత్యేకమైనటువంటి అలంకరణ. ఒకరోజు పూలతో, ఒకరోజు కూరగాయలతో, ఒకరోజు ఆకుకూరలతో, ఒకరోజు బంగారు ఆభరణాలతో, ఒకరోజు సాధారణ స్థితిలో, ఒకరోజు చీరల అలంకరణలతో, ఒకరోజు రవికల అలంకరణలతో, ఒకరోజు కుడుక, ఒకరోజు బెల్లం, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్తోని అమ్మవారిని అలంకరిస్తారనమాట. అది మనకి చూడడానికి కన్నుల పండగగా ఉంటుంది, అమ్మవారు కూడా ఆశీర్వదిస్తారు అనే సాంప్రదాయంతో ఇలాంటి కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటారనమాట. ప్రత్యేక అలంకరణలు చేయటం వల్ల మన దృష్టి కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా ఆషాఢ మాసంలో శుభకార్యాలకు విరామం అనే చెప్పొచ్చు. అంటే ఎందుకంటే ఆషాఢ మాసంలో సాధారణంగా వివాహాలు, గృహప్రవేశాలు, నిశ్చితార్థాలు, ఇలాంటి శుభకార్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ చాలా రకాల కుటుంబాలు నివారిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక సాధనకు ఈ నెలను కేటాయించే సాంప్రదాయం ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోకపోవటమే బెటర్. నెక్స్ట్ వచ్చేది ఎలాగో శ్రావణ మాసమే కదా. శ్రావణ మాసం అంటే మంచి మాసం, మంచి శుభకార్యాలకు అనుకూలంగా ఉండే మాసం కాబట్టి ఈ మాసంలో పోస్ట్ పోన్ చేసుకున్నా సరే నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసమే కాబట్టి ఆ మాసంలో అమ్మవారికి కూడా ఇష్టమైన మాసం, మనం కూడా వ్రతాలు చేసుకుంటాం, ఇంట్లోకి వెళ్ళడం, శుభకార్యాలు చేసుకోవటం, గృహప్రవేశాలు చేసుకోవటం, పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ చేసుకోవటం, వీటన్నింటికి చాలా అనుకూలమైనటువంటి, చాలా ప్రీతికరమైనటువంటి మాసం శ్రావణ మాసం కాబట్టి నెక్స్ట్ మంతే కాబట్టి అలాంటివన్నీ ఏర్పాట్లు చేసుకోవడానికి ఉంటారన్నమాట. సో ఈ ఆషాఢ మాసంలో మనం కేవలం ఆధ్యాత్మిక సాధనకే కేటాయిస్తాం కాబట్టి ఎలాంటి శుభకార్యాలు అయితే చేసుకోవడానికి ఇష్టపడరు. చాలా వరకు కొందరు చేసుకుంటూ ఉంటారు, చాలా వరకు ఇష్టపడకుండా ఉంటారన్నమాట.

తెలంగాణలో ఆషాఢం అంటే ఒక మాసం కాకుండా అమ్మవారి ఆరాధన, గ్రామ సంస్కృతి, రైతు ఆశలు, జానపద కళలు, భక్తి సాంప్రదాయాల కలయిక, బోనాల డప్పుల నాదం నుంచి గ్రామదేవతల జాతరల వరకు ప్రతి వేడుక తెలంగాణ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతుంది ఈ ఆషాఢ మాసం అన్నమాట. సో ఈ ఆషాఢ మాసానికి ఇంత వైబ్, ఇంత ప్రత్యేకత అనేది అయితే ఉందన్నమాట. సో ఈ ఆషాఢ మాసంలో మీరు ఇంకా ఏదైనా ఇష్టదైవత్వాన్ని కొలవాలన్నా, ఇష్టదైవత్వాన్ని టెంపుల్కి విజిట్ చేయాలన్నా ఇప్పుడే వెళ్ళేసి రండి. మీ ఆలోచనలు, మీ భక్తిని, మీ కోరికలన్నిటినీ అమ్మవారితో పంచుకొని అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నట్టుగా అమ్మవారికి నమస్కరించుకొని రండి అనమాట. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM 101.9 MHz.

0: Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచే ప్రశాంతి. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం, ఆనందమయం. నిలయంలో సమయం 9:03:22 అవుతుంది. మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్లో. సో ఆలస్యం చేయకుండా రిమ్ జిమ్ హైదరాబాద్లో కూడా మాట్లాడుకోవాలి కదా, ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఈరోజు ఆగస్ట్ 4, ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అంటే, ఇవాళ అంతర్జాతీయ చిరుతపులి దినోత్సవం అన్నమాట. ప్రతి సంవత్సరం చిరుతపులుల దినోత్సవం ఆగస్ట్ 4 జరుపుకుంటారు. చిరుతపులుల సంరక్షణ కానివ్వండి, వాటి నివాస ప్రాంతాల పరిరక్షణపై కానివ్వండి, అవగాహన కల్పించడమే ఈ రోజుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం అన్నమాట. అడవులను కాపాడితేనే వన్యప్రాణులు సురక్షితంగా ఉంటాయి అనే ఈ యొక్క సందేశాన్ని ఈరోజు గుర్తు చేస్తుందన్నమాట. అమెరికా కోస్ట్ గార్డ్ స్థాపనను గుర్తు చేసుకుంటూ ఈ రోజున, అంటే ప్రతి సంవత్సరం ఆగస్టున అమెరికా కోస్ట్ గార్డ్ స్థాపనను గుర్తు చేసుకుంటూ ఉంటారన్నమాట. తెలంగాణలో అయితే వర్షాకాలం ఉధృతంగా ఉండే సమయం కావడంతో చెట్లు నాటడం, నీటి సంరక్షణ, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈరోజుకు ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఇదన్నమాట ఇవాళ అంతర్జాతీయ చిరుతపులి దినోత్సవం అన్నమాట. సో చిరుతపులి అనగానే మనం భయపడిపోవడం, అమ్మో అనుకోవడం, ఇలాంటి

కార్యక్రమాలు చేస్తుంటాం కదా, సో అస్సలు వరి అవ్వకుండా వాటిని కూడా సంరక్షించడం, వాటి నుంచి కూడా మనం నేర్చుకోవడం, వాటిని కాపాడితేనే మన భవిష్యత్ తరాల వారికి చూపిస్తాం కాబట్టి. అంటే మరి చిరుతపుల్ని చూడడానికి మనం జూ పార్క్కి వెళ్తాం, సో అలాంటి ప్రదేశాల్లోనే అవి కనిపిస్తూ ఉన్నాయి. అడవుల్లోకి వెళ్ళలేం, వాటిని చూడలేం, ఒకవేళ వాటిని చూసినా కూడా అక్కడ ఉండలేం కూడా. కాబట్టి వీటి నుంచి మనం వీటిని కాపాడుతూ అడవులను నరికివేయడం ఇలాంటివి తగ్గిస్తూ వన్యప్రాణులు ఉంటేనే మన ఫ్యూచర్లో కూడా మన పిల్లలకి చూపించడానికి బాగుంటుంది. కాబట్టి ఇలా అగే సంరక్షిస్తూ ముందుకెళ్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచి ప్రశాంతి.

0: FM Rainbow 101.9.
1: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచి ప్రశాంతి. ఆల్ఫా ఫీమేల్స్ అంటే ఏంటి అంటే, యానిమల్ సినిమాలో మనకి సందీప్ వంగా గారు చూపించారు కదా, సో అదనమాట. ఆ సినిమా తర్వాత ఎక్కడ చూసినా ఆల్ఫా మేల్ గురించి ప్రస్తావన అయితే జరుగుతుంది. అసలు ఆల్ఫా మేల్స్ ఉన్నారా, ఉంటే ఎలా ఉంటారు అనే విషయానికి వస్తే, రణబీర్ కపూర్ పాత్రను అచ్చగుద్దినట్లు తీర్చిదిద్దారు డైరెక్టర్ సందీప్ వంగా గారు. అయితే ఆల్ఫా మేల్ ఉంటే ఫీమేల్ కూడా ఉంటారా, ఉంటే వారి లక్షణాలు కూడా ఎలా ఉంటాయి అనే విషయం ఒక క్వశ్చన్ మార్క్లానే ఉంది అన్నమాట. అమ్మాయిలు అనగానే మనకి ఎక్కువగా సెన్సిటివ్గా ఉంటారు, సున్నితంగా ఉంటారు అని చాలామంది అనుకుంటారు. కానీ ఆల్ఫా మేల్ మాదిరిగానే ఆల్ఫా ఫీమేల్ ఉండటం కూడా ఇరువురి లక్షణాలు చాలా చాలా దగ్గరగా ఉంటాయన్నమాట. అంతేకాదండి, వారిని హ్యాండిల్ చేయడం కూడా కొంత టఫ్గానే ఉంటుంది. మన కుటుంబంలో కానీ మన చుట్టూ కానీ ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆల్ఫా ఫీమేల్ లక్షణాలను కలిగి ఉంటారు. ఇది మన రిలేటివ్స్లోనే వారి చేతల్లోనే మనకు క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. ఆల్ఫా ఫీమేల్స్ వారి జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారో అదే చేస్తారు. తమకు కావాల్సిన వాటిని కష్టపడి సంపాదించుకుంటారు. అంతేకాదండి, కఠినంగా కనిపించేటువంటి వారిలో ఓ మంచి లాయల్టీ స్నేహితులు కూడా ఉంటారన్నమాట. వారి విజయాన్ని అయితే అస్సలు అడ్డుకోలేమన్నమాట. సో ఆల్ఫా ఫీమేల్స్ అంటే ఇలా ఉంటారన్నమాట. మేల్స్ మాదిరిగానే వాళ్ళ ధైర్యం కూడా అలాగే ఉంటుంది. వారికి నచ్చిన పనులే చేయటం, వారు ఇండిపెండెంట్గా ఉండటం, వారికి వారి ఏదైనా విషయాన్ని హ్యాండిల్ చేసుకోవటం, ఇవన్నీ ఒక రకంగా చూస్తే మేల్ లక్షణాలతో ఆల్ఫా ఫీమేల్ అనేవారు ఉంటారన్నమాట. ఈ లక్షణాలు ఎలా అంటే, మనకి యానిమల్ సినిమాలో సందీప్ వంగార గారు రణబీర్ కపూర్ పాత్రలో అచ్చుగుద్దినట్లు చూపించారన్నమాట. అంటే ఫీమేల్స్ ఏం చేయాలనుకుంటారో అదే చేస్తారు. ఇంకా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కష్టపడి సంపాదించడం, కఠినంగా కూడా అలాగా బిహేవ్ చేస్తారు. వారు మంచి స్నేహితులను కూడా సంపాదించుకుంటారన్నమాట. ఎక్కువగా ఒంటరిగా బ్రతకడానికి ఇష్టపడుతుంటారన్నమాట. తమకి తాము సెల్ఫ్గా లైఫ్ను లీడ్ చేయగలం అనే ఒక నమ్మకంతో వారు ముందుకెళ్తారనమాట. వారి విజయాన్ని కూడా మనం అస్సలు అడ్డుకోలేమన్నమాట. సో ఏదైనా ఒక సమయం వస్తే ఖచ్చితంగా వారు ఒక రిలేషన్షిప్ను కూడా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఒంటరిగా ఉన్నామని మాత్రం యాక్సెప్ట్ చేయరన్నమాట. వారికి నచ్చితేనే యాక్సెప్ట్ చేస్తారనమాట. వారి లైఫ్ వారి చేతిలోనే ఉందని హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతే కదండి, ఇప్పుడున్నటువంటి ఫీమేల్స్ కూడా చాలామంది 80% జాబ్ చేసేవాళ్ళు మాకు మేము కష్టపడి

సంపాదించుకుంటున్నాం, మేము ఒకరి చేతుల్లో అంటే ఒకరిపై ఆధారపడి బ్రతకట్లేదు, మేము కూడా కష్టపడుతున్నాం, మేము కూడా సంపాదిస్తున్నాం, మేము కూడా ఇంట్లో వాళ్ళని చూసుకుంటున్నాం, పోషించగలుగుతున్నాం అనే ఒక కాన్ఫిడెన్స్తో ఉంటున్నారు చూసారా. ఆ కాన్ఫిడెంట్ ఇంకా వేరే లెవెల్ అనమాట. అలాంటి వారిని ఆల్ఫా ఫీమేల్స్ అంటారనమాట. అంటే ఒకరు పెట్టాల్సిన అవసరం లేదు, ఒకరి చేతి కింద మనం బ్రతకాల్సిన అవసరం లేదు, ఒకరు మన కోసం ఉన్నా లేకపోయినా మన కాళ్ళ మీద మనం నిలబడి ఏదైనా సాధించగలం అనే ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నారు. ఇంకా ఆల్ఫా ఫీమేల్స్ వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM 101.9 MHz.

0: FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచి ప్రశాంతి. ఆల్ఫా ఫీమేల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆల్ఫా ఫీమేల్స్ లక్షణాలు ఇంకా ఎలా ఉంటాయి అంటే, ఆల్ఫా ఫీమేల్స్ అనేవారు ఒంటరిగా బతకడానికి అస్సలు భయపడరు. తమకి తాము సెల్ఫ్గా లైఫ్ లీడ్ చేయగలం అనే ఒక నమ్మకంతో ఉంటారు. సమయం వస్తే రిలేషన్షిప్ని కూడా తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఒంటరిగా ఉన్నందుకు మాత్రం రిలేషన్షిప్లోకి అస్సలు వెళ్ళరు. వారి లైఫ్ వారి చేతిలోనే ఉందని హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు వారిని ఒక మాట అంటే మరో విషయంలో మీకు గట్టి కౌంటర్ ఇచ్చే సత్తా వారిలో ఉంటుందన్నమాట. సో అలా ఉంటారనమాట. అలాంటి మహిళలను నిరుత్సాహపరచడం లేదా వారిని అడ్డుగోడలు కట్టి ఆపేయటం అంత సులువేమీ కాదు. వారి విజయాన్ని ఆపడం కూడా ఎవరి తరం కాదు. కష్టాలు వచ్చాయి కదా అని ఆల్ఫా ఫీమేల్స్ తమ నిర్ణయాన్ని అస్సలు మార్చుకోరు. ముందు తీసుకున్నటువంటి నిర్ణయాలకి కట్టుబడి ఉంటారు. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నా లేకున్నా సమస్యలను అస్సలు వదిలివెళ్ళరనమాట. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడుతూనే ఉంటారనమాట. ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి స్త్రీలను వదులుకోవడానికి కూడా పురుషులు అసలు వెనుకాడరనమాట. అంటే ఇలాంటి స్త్రీ ఉంటేనే కదా మన లైఫ్ లీడ్ అవుతుంది, ఇంకా మన ఇల్లు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, మన పిల్లలు మన కుటుంబం కూడా ఒక బాధ్యతతో ఉంటుందన్న ఉద్దేశంతో ఇలాంటి స్త్రీలను పురుషులు కూడా ఖచ్చితంగా ఇష్టపడతారనమాట. సో ఆల్ఫా ఫీమేల్స్లో ఆత్మగౌరవం కానివ్వండి, వారికి ఉన్నటువంటి విశ్వాసం కానివ్వండి, అవి వేరే లెవెల్లో ఉంటాయన్నమాట. వారి ఆత్మగౌరవానికి భంగం కలిగిందని అనిపిస్తే వారెంతటి వారైనా సరే వారిని అస్సలు క్షమించరు. తమకు రెస్పెక్ట్ ఇస్తే తిరిగి రెస్పెక్ట్ ఇస్తారు. అదే రెస్పెక్ట్ తేడా వస్తే మాత్రం వారిలోని ఈవిల్ సైడ్ను కూడా చూపిస్తారు. ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్ని కోల్పోరనమాట. నమ్మిన వారిని అస్సలు వదిలిపెట్టరనమాట. సో ఇంకా ఆల్ఫా ఫీమేల్స్ లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాలని మనం మాట్లాడుకుందాం ఒక సాంగ్ తర్వాత.

0: Rainbow 101.9.
1: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆర్జే ప్రశాంత్. ఇంకా ఆల్ఫా ఫీమేల్స్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, తప్పు చేస్తే ఎంత నిజాయితీగా ఒప్పుకుంటారో, వారి తప్పు లేకుండా ఎవరైనా గొడవ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటారు. అలాగే వారి కళ్ళ ముందు తప్పు జరిగితే ఖచ్చితంగా నిలదీస్తారు. అలా అని అందరూ తప్పే, వారే కరెక్ట్ అని అస్సలు అనుకోరు. ఆల్ఫా ఫీమేల్ ట్రస్ట్ మీరు పొందారంటే అది మీకు లైఫ్ లాంగ్ ఉంటుందని గ్యారంటీ ఇవ్వచ్చు. వారు దేనినైనా సులువుగా నమ్మరు, కానీ నమ్మారంటే ఎవరు ఎన్ని చెప్పినా తమ పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని అయితే అస్సలు వదులుకోరు. అంతేకాదండి, వీరు మరొకరి గురించి బ్యాక్ స్టాపింగ్ అస్సలు చేయరు. తమ పని తాము చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఆల్ఫా ఫిమేల్స్ తమతో ఉన్నవారిని, తమను నమ్మిన వారిని, తాము నమ్మిన వారిని ఎప్పుడూ వదిలివేయరు. వారికి ఖచ్చితంగా మంచి చేస్తారు. మిగిలిన వారితో ఎంత కఠినంగా వ్యవహరించినా మీతో మాత్రం చాలా ప్రేమగా సాన్నిహిత్యంగా ఉంటారు. ఇలా ఎన్నో విషయాల్లో వాళ్ళు భిన్నంగా ఉంటారు. ఇలాంటి ఆల్ఫా ఫిమేల్స్ చాలా చాలా అరుదుగా దొరుకుతారు. వారిని అర్థం చేసుకుందాం. ఇదండి ఇవాల్టి నా షో. సో నేనైతే మీతో చాలా మాట్లాడాను, మీరు నాతో మాట్లాడారు, మీ అభిప్రాయాలు నాతో షేర్ చేసుకున్నారు, నేను నా అభిప్రాయాలను మీతో షేర్ చేసుకున్నాను. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇదన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి.